ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 14వ రోజు. శ్రోతలకు శుభోదయం.

101.9 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ వివి లక్ష్మి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు మన క్షేత్ర దర్శనిలో మనం తెలుసుకోబోయే దేవాలయం పేరు వేమలకొండలోని వెలిసిన శ్రీ మధ్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి. మరి ఇది ఎక్కడో లేదండి, మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా. ప్రకృతి సోయగాల మధ్య కొండలపై ఈ దేవాలయం అనేది నిర్మించబడి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారు మత్స్య రూపంలో స్వయంభువుగా వెలిశారని భక్తుల యొక్క విశ్వాసం. అందువల్లే ఈ ప్రాంతానికి మత్స్యగిరి అనే పేరు వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి యొక్క ఆశస్సులు కూడా తీసుకుంటారు. అయితే ఈ దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా చాలా విశిష్టమైంది. పూర్వకాలంలో ఋషులు ఈ ప్రాంతంలో తపస్సు చేసి ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారని కూడా చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళ భక్తికి మెచ్చిన స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారి స్వరూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారని

చిన్న కథనం కూడా ఉంది. అయితే దేవాలయం సమీపంలో ఉన్న పవిత్ర కోనేరులో చేపలు ఉంటాయి. అంటే నీటి జలరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఈ చేపలను భక్తులు పవిత్రమైనవిగా కూడా భావించి ఆహారంగా కూడా తీసుకుంటారు. అయితే ఈ దృశ్యం అనేది భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం గురించి ఇంకా అంశాలు తెలుసుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చరిత్ర అనేది ఎంతో ప్రాచీనమైంది. అయితే మత్స్యగిరి అనే పేరుకే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మత్స్య అంటే చేప అని అర్థం, గిరి అంటే కొండ అని అర్థం. ఆ శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో ఈ కొండపై వెలసినందున ఈ ప్రాంతానికి మత్స్యగిరి అనే పేరు వచ్చిందని స్థానికులు విశ్వసిస్తారు. అయితే పూర్వం ఈ ప్రాంతం మహర్షుల తపోభూమిగా ఉండేదట. ప్రశాంతమైన ఈ వాతావరణం కారణంగా అనేక మంది ఋషులు ఇక్కడ ధ్యానం చేసేవారని చెప్తున్నారు. అయితే ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామివారు మత్స్య రూపంలో అనుసంధానించబడ్డారు. కొండపై ఉన్న పవిత్ర కుండంలో చేపలు కనిపించడం, వాటిని భక్తులు దైవ స్వరూపాలుగా భావించడం, అలాగే ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కొండలు, చెట్లు, జలాశయాలు కలిగిన ఈ ప్రాంతం ఆధ్యాత్మికకు తోడు ప్రకృతి అందాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇక కొండపైకి చేరిన తర్వాత ఉంటుందండి, ఆ కనిపించే ప్రతి ఒక్క దృశ్యం కూడా భక్తుల మనస్సును పరవశింపచేస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రకృతి అందాలు కావచ్చు, స్వామివారి దేవాలయం కావచ్చు. ఇలా మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కూడా భక్తి మరియు ప్రకృతి రెండూ సమానంగా కనిపించే క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఒకటి. కొండపై ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, పర్యాటకులకు ప్రకృతి ఆందాలను కూడా అందిస్తూ ఉంటుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగేశ్ శాస్త్రి, ఆలపించిన వారు శంకర్ మహాదేవన్. జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఓ చక్కటి ఎన్విరాన్మెంట్ సాంగ్ విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఉదయాన్నే లేవగానే సంధ్యావందనం అనేది మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన పవిత్రమైన విధి కూడా. రాత్రి పగులు కలిసే సంధ్యా సమయాల్లో చేసే ప్రార్థన ఇది. సంధ్యాయానం వందనం అని అంటూ ఉంటాం. అయితే సంధ్యాయాం వందనం అని అంటే సంధికాలంలో పరమాత్మను ఆరాధించడం అని అర్థం. ఇందులో భాగంగా చేసే ఆచమనం కానీ, ప్రాణాయామం కానీ, గాయత్రి మంత్ర జపం కానీ ఇలా మనస్సుని శుద్ధి చేస్తుంటే మన ఆలోచనలను శుద్ధి చేస్తూ ఉంటుంది అండ్ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే సంధ్యావందనం చేయాలి అని అంటూ ఉంటారు. సూర్య భగవానికి ఆక్యం సమర్పించడం ద్వారా అజ్ఞానమని చీకటిని తొలగించి ఆ జ్ఞానిని, ఆ జ్ఞాన కాంతిని ప్రసాదించమని మనం ఆ స్వామివారిని, సూర్యుని కోరుకుంటూ ఉంటాం. ఇక సంధ్యావందనం గొప్ప ఆరోగ్య సూత్రం అండి. ఎందుకంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాల తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి ఆరోగ్యంగా బాగుంటాము, అనారోగ్యం పాలు కాకుండా ఉంటాము, చాలా చక్కగా మనం మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక ఆరోగ్య సూత్రం అని చెప్పుకోవాలి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఈ యొక్క తక్కువ తీవ్రత గల కాంతి

వల్ల శరీరానికి మేలు చేసే సూర్యకాంతి పోషకాలను కానీ లేదా సానుకూల శక్తిని కూడా అందిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో చూసే ప్రాణాయామం అనేది శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది కూడా, రక్తపోటును నియంత్రిస్తుంది, మంత్రోచ్చారణ వల్ల కలిగే ప్రకంపనలు మెదడులోని నరాలను కూడా ఉత్తేజించేస్తాయి, అండ్ అలాగే మన ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఆగ్యం అనేది దృష్టి దోషాలను కూడా నివారిస్తుంది. అందుకే సంధ్యావందనం దైవభక్తిని అలాగే ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. కాబట్టి అలవరుచుకుంటే చాలా మంచిదండి. ఈసారి ఎప్పుడైనా అంటే పొద్దున్న లేవగానే సంధ్యావందనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. ఒక కొద్ది రోజులు కుదరలేదు, మీకు ఏదైనా సమయం కుదరట్లేదు అంటే ఒక వారం లేదా ఒక రోజు, ఈ రోజు నుంచి ప్రయత్నించాము అని అంటే రోజు అలవారుచుకునేలా ప్రయత్నం చేశాము అంటే ఇంకా ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందర్ రామూర్తి, ఆలపించిన వారు హరిహరన్. చూడాలని ఉంది చిత్రం నుంచి యమహానాగరి అంటూ ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎంఎం కీరవాణి సంగీతం, సిరివెన్నెల అర్చనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఆపద్బంధవుడు చిత్రం నుంచి ఔరా అమ్మకు చెల్లాంటో చక్కటి మెలడీ సాంగ్ విన్నారు.

0: పని చేయడానికి పాటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాము. నిజమా కాదా, ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఒకవేళ మనం ఆ పనిని చేయాలి అని పూనుకుంటే కనుక అందులో ఎంతవరకు కష్టం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుంది, ఇది ఎంతవరకు లాభాన్ని అందిస్తూ ఉంటుంది, ఎంత మనకు నష్టాన్ని చేకూరుస్తుంది అని ఆలోచించిన తర్వాతే ఆ పని మనం చేస్తే చాలా మంచిది. చేసిన తర్వాత ఎందుకు చేశామా అన్న పొరపాటు మన మనసులోకి వచ్చింది అంటే ఆ పనిని నువ్వు చేసిన టైం కానీ, నువ్వు చేసి కేటాయించిన సమయం కావచ్చు, నీ ఆలోచన విధానంలో ఉన్న మార్పు కావచ్చు, ఇవంతా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన అయినా, ఎలాంటి నిర్ణయమైనా సరే, ఏ పని అయినా సరే, ఒక 10 సార్లు అయినా సరే ఆ నిర్ణయానికి సంబంధించి ఆలోచించి తీసుకో. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. చాలా వరకు మన శరీరంలో ఉన్న శక్తి అనేది మన మాటల ద్వారానే వ్యయమవుతూ ఉంటుందట, కరిగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అందుకే వాక్కును అదుపులో ఉంచుకొని అంతర్ముఖం కావడమే మౌనవ్రతం అన్నమాట. మౌనవ్రతం చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న శక్తిని నిల్వ ఉంచుకోవడంలోనూ మన ఆలోచనలని మనం కట్టుబాట్లో ఉంచుకోవడంలోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం మాత్రమే కాదండి, ఏంటి మౌనం పాటిస్తున్నారా, ఎందుకు మాట్లాడడం లేదు అని అంటూ ఉంటాం కదా. అలా మన మనసులోని ఆలోచనలు కూడా నిశ్శబ్దం చేయడం అంటే దేవుడిపై దృష్టి నిలిపి ఇతర ఆలోచనలు ఏవి కూడా మన మనసులోకి రాకుండా నియంత్రించడం అనమాట. మౌనం అంటే సర్వార్థ సాధకం అని అర్థం అనమాట. పెద్దలు అంటూ ఉంటారు ఇలా అని, ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే శక్తి అనేది వృధా కాకుండా సురక్షితమై మనోబలంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఇది ఆత్మశోధనకు కానీ దైవ చింతనకు కానీ అత్యుత్తమ మార్గం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు మన ఆలోచనలు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఆలోచించి మాట్లాడుతున్నామా, ఆలోచించకుండా మాట్లాడుతున్నామా, మనసుకు తోచింది మాట్లాడుతున్నామా, ముక్కుసూటిగా మాట్లాడుతున్నామా ఏంటి అనేది కూడా కొంతవరకు ఆలోచన లేకుండానే టకటక మాట్లాడేస్తూ ఉంటాము. కానీ మౌనంగా మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటుందో, ఆలోచించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఏ విధంగా ఎలాంటి సందర్భాల్లో మనం స్పందించాలి అనేది కూడా పూర్తిగా తెలుస్తుందట. అలాగే మౌనం అనేది మెదడుకు ఒక గొప్ప విశ్రాంతిని అందిస్తూ ఉంటుంది. మాట్లాడడం వల్ల కలిగే ఒత్తిడి మౌనం వల్ల తగ్గిపోతుందటండో, ఇది చాలా బాగుంది కదా. అయితే ఇలా మనం ఒత్తిడిని తగ్గించుకుంటూనే రక్తపోటును నియంత్రించడం కూడా అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడు మన మెదడులోని నరాలు కూడా విశ్రాంతిగా ఉంటాయట. ఇక సృజనాత్మకత, ఆలోచనలు పెరగడానికి దోహదపడుతుంటాయి. కోపాన్ని, ఆవేశాన్ని ఇంకా తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ఔషధం అనే చెప్పుకోవాలి. ఇక మౌనంగా ఉండడం అనేది కొంతవరకు కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు, కానీ మౌనంగా ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక వారం కాకపోయినా, నెల కాకపోయినా, ఒక్కరోజు నెలలో ఒకసారైనా సరే మౌనం పాటించడానికి ప్రయత్నించండి, మౌనవ్రతం చేయడానికి ప్రయత్నించండి. ఎలా ఉంటుంది ఒకసారి, ఒకరోజంతా ఆరెల్స్ ఒక గంటంతా మనం ఆ ప్రయత్నం అనేది కొనసాగించడం ప్రారంభించాము అంటే మన మనస్సు, మనం అనేది ప్రశాంతంగా ఉంటామని చెప్తున్నారు. ప్రయత్నించండి, పోయేదే ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి నిలయంలో సమయం 8 గంటలు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. సాయంత్రం సోమశిలలో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి పథకంతో సహా పలు ప్రాజెక్టులపై సమీక్ష చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు. పర్యటనలో భాగంగా వెంకటాద్రి, నార్లాపూర్ రిజర్వాయర్లు, ఎల్లూరు పంప్ హౌస్ పనులను పరిశీలిస్తారు. వెనుజిల్ల తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిక్స్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోడ్రిక్స్ సమావేశమవుతారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చౌకీని సందర్శిస్తారు. కేంద్ర, త్రిపుర రాష్ట భద్రతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. ఏటీఎఫ్ ధర మార్చిలో 60 రూపాయలుంటే మే నాటికి ఏకంగా 142 రూపాయలకు పెరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా 2 TET పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన

హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత జట్టు దూసుకెళ్లింది. నిన్న గోవాలోని మార్గాంలో జరిగిన సెమీఫైనల్లో భూటాన్ను 1-0 తేడాతో ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్తో శనివారం టైటిల్ పోరులో భారత జట్టు తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఇంట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: వెరంటి ఆశల వెనక.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ ఆర్జే మీ లక్ష్మి. మనం ప్రతిరోజు ఆహారం తినాల్సిందే, ఎందుకంటే మన ప్రయాణం అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా మన శరీరానికి కొంత శక్తి అనేది అవసరం. ఆ శక్తి కావాలి అంటే కొంత ఆహారం అనేది అవసరం కదా. ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఆరోగ్యకరమైన అల్పాహారం అనేది మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భోజనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రంతా ఉపవాసం చేసిన తర్వాత శరీరానికి అవసరమైన శక్తిని అందించేది అల్పాహారమే. అదేంటి ఉపవాసం అని అంటే పడుకుని ఉంటాం కదా. అలా ఉదయం మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు కానీ ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ కూడా ఉదయాన్నే మనం

చక్కగా చాలా హెల్దీగా స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా చక్కగా అంటే మంచి అల్పాహారం అనేది తీసుకోవాలి. దీనివల్ల రోజంతా కాస్త ఉత్సాహంగా ఎక్కువగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్, పాలు, పండ్లు, గుడ్లు ఇలా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే ఉండాలి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా మెదడు పనితీరును కాస్త మెరుగుపరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు కొంత బద్ధకం అనేది ఉంటుంది. ఇప్పుడు అవసరమా, రేపు చేద్దాంలే అన్న ఈ పోస్ట్పోన్ అనేది ఎక్కువగా మనకి ఎదురవుతూ ఉంటుంది. అలా కాకుండా వెంటనే చేయాలి. దీనికి సంబంధించిన పరిష్కారం ఏ విధంగా ఆలోచించాలి, ఎలా చేస్తే పని తొందరగా అవుతుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది. సో విద్యార్థులైనా సరే, పనికి వెళ్ళే వాళ్ళైనా సరే, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా సరే, ఉదయం తీసుకునే అల్పాహారం అనేది కాస్త ఏకాగ్రత పెంచే విధంగా ఉండాలి. ఇలా అల్పాహారాన్ని మానేయడం వల్ల అలసట కానీ, బలహీనత, ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే తీసుకునే అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. అలా మనం చేస్తున్నాము అంటే కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. మధ్యాహ్నానికి ఎక్కువగా ఆకలి అవుతూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుందట నిపుణులు చెబుతున్న మాట. కొంత అల్పాహారం, ఏదైనా ఒకటి శరీరానికి కాస్త శక్తిని ఇవ్వడానికి, శక్తిని దోహదపడటానికి కాస్త ఏదో ఒకటి తిని మీ ఉదయాన్ని ప్రారంభించడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారండోయ్. కాబట్టి అల్పాహారం అస్సలు మిస్ చేయకండి అని ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీలో ఎంతమందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర అనేది పడుతుంది, నిద్ర వెంటనే వస్తుంది అని కొంతమంది అన్నం కూడా చాలా తక్కువగా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అలా మధ్యాహ్నం భోజనం చేసేసరికి కాసేపటికి వెంటనే నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, తిన్న ఫుడ్ కోమా అని అంటూ ఉంటారట. కడుపు నిండా అన్నం కానీ లేదా ఇతర ఆహార పదార్థాలు ఏం తిన్నా సరే వెంటనే ఇలా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతూ ఉంటుందట. అప్పటి వరకు శరీరంలో శక్తి అనేది తగ్గిపోయి ఉంటుంది కదా, ఏదో ఒక పని చేయడమో లేదా మాట్లాడడమో ఏదో ఒక విధంగా ఆ శక్తిని మనం వాడుకుంటాం. దాంతో నీరసం వస్తుంది, అలసట ఆవహించి శరీరం కాస్త విశ్రాంతిని అనేది కోరుకుంటూ ఉంటుందట. అందుకే మాగతగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం తీసుకున్న ఆహారంలోని బీజ పదార్థాలు కానీ ప్రోటీన్లు కానీ పోషకాలు కానీ ఇవన్నీ తగ్గి శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుందట. అంతేకాకుండా మెదడులో నిద్రకు కారణమయ్యే అమైనో ఆమ్లాలు విడుదలవుతాయట. అందుకే నిద్రకు కారణమయ్యే సెరటోనిన్ మెలటోనిన్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. దాంతో మన శరీరం పారాసింపథెటిక్ వ్యవస్థలోకి వెళ్తుందట. అందుకే తిన వెంటనే పడుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అనేది మన శరీరానికి కలుగుతుందట. ఇలా నిద్ర పట్టడం అనేది సహజమే కానీ ఇలా చెరగకూడదు అని అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. భోజనానికి ముందు సలాడ్లు కానీ సూప్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నారు అంటే ఇలా నిద్ర అనేది పట్టడం తగ్గించి పని మీద మన ఏకాగ్రత అనేది పెరుగుతుందట. ఇలా అరుగుదల సాఫీగా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా మనకి విశ్రాంతి అనేది అవసరం ఉండదు అని అంటున్నారు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ ఆర్జే మీ లక్ష్మి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే లేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. న్యూఢిల్లీలో పర్యటిస్తున్న వెనిజిల్లా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిక్స్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇంధన భద్రత, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై మోదీ, రోడ్రిక్స్ చర్చిస్తారు. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలు ప్రవేశపెట్టేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో లక్షలాది పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో భారతీయ ఏనుగులపై పశు సంరక్షకుల టాక్ షో నిర్వహించారు. ఏనుగుల జీవన విధానం, ప్రవర్తన, ఆయుష్, జూలో రోజువారీ ఆహారం గురించి సందర్శకులకు జంతు సంరక్షకులు అవగాహన కల్పించారు. కాంగోలో ఎబోలా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో తట్టు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. 24 గంటల వ్యవధిలో మరో 7 చిన్నారులు మరణించారు. దీంతో తట్టు నిర్ధారిత అనుమానిత లక్షణాలతో మరణించిన వారి సంఖ్య 601 పెరిగింది. మార్చి 15 నుంచి బంగ్లాదేశ్ తట్టు వ్యాప్తి పెరిగిపోయింది. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షెట్లర్ ఆయుష్ శెట్టి సత్తా చాటాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ హాంగ్ యంగ్ వెంగ్ 8-21, 22-20, 21-15 ఆధిక్యంతో నెగ్గాడు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక్ గద్దే జోడీ

చైనీస్ తైపీకి చెందిన యాంగ్పో హసువాన్ హోలింగ్ జోడిని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే, ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడైనా సరే, ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాం. అసలు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నా సరే, 50 దాటిన అంటే కొంతవరకు అన్నీ మర్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మ్యాక్సిమం 50 దాటిన వాళ్ళల్లో ఎక్కువగా ఇదనేది వస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్క వయసు వారికి కూడా మతిమరుపు అనేది ఎక్కువగా అవుతుంది. అయితే దీన్ని మోనోపాజ్ అని అంటూ ఉంటారనమాట. కానీ ఎందుకు అసలు ఇది మోనోపాజ్ దశ అనేది అంటూ ఉంటామంటే, ఆ తర్వాత కూడా ఎక్కువగా మనకి ఈ మోనోపాజ్ వల్ల మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా గుర్తుపెట్టుకోలేకపోవడం కానీ, లేదా అదే టైంలో అలసట అనేది రావడం కానీ, ఆందోళన అనేది రావడం కానీ, మద్యమరుపు అనేది రావడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఇలా చాలా సమస్యల వల్ల మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, దేన్నైతే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటామో, దాన్ని ఇలా మర్చిపోతూ ఉంటాం. అయితే ఇదంతా కూడా హార్మోన్లలో మార్పు వల్ల జరుగుతూ ఉంటుందట. అలా అని మనం కూడా అనుకుంటాం, కానీ ఇది అక్కడితో మాత్రమే ఆగదు. మెదడు నిర్మాణంలోనూ మార్పులు వస్తూ ఉంటాయంటున్నారు కొంతమంది పరిశోధకులు అనమాట. మోనోపాజ్ వల్ల మెదడులోని అనేక ప్రాంతాల్లో గ్రే మ్యాటర్ అనేది తగ్గినట్టుగా గుర్తిస్తున్నారట. ఇందుకోసం కొందరిని ఎంపిక చేసి వాళ్ళ మెదడుని స్కాన్ చేసినప్పుడు వాళ్ళ భావోద్వేగాలు కానీ, జ్ఞాపక శక్తి కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు క్షీణిస్తూ ఉన్నాయట ఈ మోనోపాజ్ మూలంగా. కొందరిలో మానసిక కుంగుబాటు వస్తుంది, మతిమరుపు వస్తుంది, నిద్రలేమి అనేది వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి మోనోపాజ్ లక్షణాలని తగ్గించుకునేందుకు కొందరు హార్మోన్ల థెరపీని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. అలా తీసుకున్న వాళ్ళను కూడా అధ్యయనం చేశారట. దానివల్ల మెదడు నిర్మాణంలో పెద్దగా మార్పు కనిపించట్లేదు, కానీ ఇంకా లక్షణాలు ఎక్కువగా అయ్యేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు తగ్గుతూ ఉంటుందట. ఈ మోనోపాజ్ అనేది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అండ్ అల్జీమర్స్ బారిన పడుతూ ఉండడం కానీ, డైమెన్షియా బారిన పడుతూ ఉండడం కానీ, ఇలా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా నిపుణులు భావించారట. అయితే ముందు నుంచి కూడా ఆరోగ్యకరమైన ఆహారం కానీ, మనం చేసే వ్యాయామాలు కానీ, క్రమం తప్పకుండా తినడం కానీ, ప్రతీదీ కూడా ఆరోగ్యంగా మనం ఉంచుకున్నాం మన శరీరాన్ని అంటే ఈ మోనోపాజ్ అనేది మనకి రాకుండా ఉంటుంది. సో ఇలా మనం ఈ ప్రతీదాన్ని కూడా చాలా తక్కువగా చూస్తున్నాము, ఏముందులే అందరికీ జరుగుతుంది కదా, మనకు కూడా జరుగుతుంది కావచ్చు అని మనం అనుకుంటూ పోతున్నాము అంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే

ఆ చేంజ్ అనేది మనలో వచ్చింది అంటే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఏమంటారు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏఆర్ రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో ఏఎం రత్నం శివకనీస రచన మనో అండ్ ఎఫ్ఎబి ఆలపించిన నరసింహ చిత్రం నుంచి కిక్కు ఎక్కిలి అంటే ఒక అద్భుతమైన సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సంగీతం యువన్ శంకర్ రాజా, రచన హరిహర్ష శ్రీహర్ష ఎమ్మిని, ఆలపించిన వారు అనురాగ్ కులకర్ణి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి సుట్టంలా సూసిపోకలాంటి ఒక చక్కటి మెలోడీ సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సంగీతం అనూ ప్రొబెన్స్, రచన చంద్రబోస్, ఆలపించిన వారు శ్రేయా ఘోషల్ అండ్ అశ్విన్ హరే. మనం చిత్రం నుంచి చిన్న చిన్న ఆశలు అంటూ చక్కటి మెలోడీ సాంగ్ విన్నారు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కానీ, మన పనులు 100% కంప్లీట్ చేసుకోవడానికి కానీ చక్కగా మనం ఆరోగ్యంగా ఉండాలి, మన ఆలోచనలు చాలా శుద్ధిగా ఉండాలి అంటే ఏదో ఒక వ్యాయామమో లేదా మనకు సంబంధించిన ఆహారమో చాలా చక్కగా తీసుకోవాలి. ఎటువంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని సేకరించకపోవడం కానీ లేదా వ్యాయామం చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బట్ ఇవన్నీ చేయడానికి కొంతవరకు మనకు సమయం కావాలి కదా, కొంత సమయం లేక నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మన అరచేతుల్లోనే మన శరీర భాగాలకు సంబంధించిన అనేకమైన ఆక్యుపెన్చర్ పాయింట్లు ఉంటాయండి, రిఫ్లెక్స్ జోన్లు కూడా ఉంటాయి. వాటిని తట్టిలేపడం అలా వాటి వల్ల ఆ నాడులు చాలా చురుగ్గా మారిపోయి రక్త ప్రసరణ కూడా చాలా చక్కగా అవుతుంది. కేవలం అరచేతుల్ని ఆడిస్తే, చప్పట్లు కొడితే సరిపోతుందటండో, అయితే గుండె కానీ ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుందట. ఇక కండరాల నొప్పులు అలసట కూడా తగ్గిపోతుందట, మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత కూడా ఉంటుందట. అయితే ఇలా నిలబడి కానీ లేదా ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని కానీ దీన్ని సాధన చేయించట, అరచేతులు పూర్తిగా ఒకదానికొకటి తగిలేలా చప్పట్లు చరచాలి. అలాగే వివిధ పీడన బిందువులను లక్షణంగా చేసుకోవడానికి ఒక చేతి పిడికిలతో మరొక చేతిని తట్టడం కానీ, వెన్నుముక వైపు అటు వెనుక వైపు ఉన్న ప్రాంతాలను ఉత్తేజపరచడానికి అరచేతుల వెనక భాగాల్ని కలిపి చప్పట్లు కొట్టడం అన్నమాట. సాధారణంగా మనం చప్పట్లు అనేది ఒక విధంగా ఉంటుంది కదా, వాటి వెనుక భాగాలు, అరచేతుల వెనుక భాగాలు ఉంటాయి కదా, వాటిని వెనుకకు తిప్పి మనం చప్పట్లు కొట్టినా సరే మన వెన్నుముక నొప్పులు కానీ లేదా దాని సంబంధించినవన్నీ కూడా తగ్గుతాయట. అండ్ శరీరాన్ని మరీ గట్టిగా బాదుకోకూడదండోయ్, చర్మం ఎర్రబడేలా కాకుండా నాడులు ఉత్తేజితమయ్యేలా మాత్రమే సున్నితంగా చరుచుకోవాలి. ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు శ్వాసను కాస్త నిదానంగా సాధారణంగానే తీసుకోవాలి, పెగబట్టకూడదట. ఇలా రోజుకు 10 నిమిషాలు చేస్తే సరే, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ గర్భిణులు కానీ ఇలా ఆరోగ్యాన్ని కాస్త

చురుకుగా మార్చుకోవడానికి, ఆలోచనలు కాస్త ఉత్తేజపరచుకోవడానికి ఉపయోగపడుతుందట. ప్రయత్నించండి మరి, ఏముంది, చప్పట్లు చరుచుకోవడమే కదా, ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఎస్, మనకి నెక్స్ట్ ఆర్చే ఖచ్చితంగా మనకి కంటిన్యూటీ అనేది ఉండాలి. ఆర్చే ఆకాశవాణిలో అలా అలా గలగలా మాట్లాడుతూ మీ అందరికీ వినిపిస్తూ మీ అందరినీ అలరిస్తూ మా షో అనేది కంటిన్యూ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనతో పాటుగా నిషా వచ్చేసింది అనమాట. హాయ్ నిషా.
1: హలో హలో లక్ష్మి, హౌ ఆర్ యూ?
0: యాస్, ఫైన్. సో మొత్తం రెడీగా ఉన్నావా మన శ్రోతలందరినీ అలరి చేయడానికి?
1: ఆబ్వియస్లీ రెడీ అండ్ సో మచ్ ఎక్సైటెడ్ దట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐల్ బి ఏబుల్ టు యునో కనెక్ట్ విత్ ఆల్ ద లిసనర్స్. అండ్ ఎస్, आज का दिन भी काफ़ी खूबसूरत है. वेल, ऑफिशियली केरलम में तो मॉनसून की शुरुआत हो चुकी है और धीरे धीरे हमारी तरफ भी मॉनसून आगे बढ़ ही रहा है, तो काफ़ी खूबसूरत मौसम होने वाला है. और जी हाँ, हमारे लिसनर्स का अगर साथ हमारे साथ हो तो क्या ही बात है. ऑब्वियसली सुबह से आपकी प्यारी सी आवाज़ वो सुनकर जग गए होंगे, लेकिन आई थिंक और भी

0: बहुत कुछ है सुनने के लिए, कहने के लिए. तो मैं
1: एवरी
0: वेट
1: टाइम
0: कर रही हूँ, यस, कि कब हमारे लिसनर्स हमसे जुड़े. और लिसनर्स को बस यही कहना चाहूँगी कि अगर FM रेनबो का साथ अगर आप दिन भर आपके साथ चाहते हैं, तो जुड़ जाइए हमारे न्यूज़ ऑन एयर ऐप के ज़रिए हमारे साथ, और दिन भर जुड़े रहिए हमारे साथ. जहाँ भी जाइए फ़ोन को अपने साथ लेकर जाइए, और न्यूज़ ऑन एयर ऐप के थ्रू FM रेनबो हैदराबाद से जुड़े रहिए.
1: చూపర్ ఎక్కడికెళ్ళినా సరే, ఎలా ఎటువంటి సమయంలో అయినా సరే, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మన ఆకాశవాణి FM రెయిన్బో ఆకాశవాణి మనం ఖచ్చితంగా వినొచ్చు అనమాట. సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ సమయంలో ఎక్కడికి మీరు వెళ్ళినా సరే మీ ఫోన్ని క్యారీ చేసుకొని ఆకాశవాణిలో వినిపించే చప్పట్లు, ఆకాశవాణిలో వినిపించే పాటలు చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే యోగాసన ఛాంపియన్షిప్లో 70కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు సమావేశమవుతారు. న్యూఢిల్లీలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వెనిజులా మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. మహారాష్ట్రలో ఈ నెల 18న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అధికార మహాయుత కూటమి 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట బీజేపీ అధ్యకులు రవీంద్ర చవన్ విడుదల చేశారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి చెందిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈరోజు ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్ఈసీలోని ఇతర సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ప్రాంతీయ అభివృద్ది కోసం నియమించిన ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్సులు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. వారణాసిలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గం సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, 10 గాయపడ్డారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: it. This song beautifully celebrates surrendering to love without fear, without hesitation. और इसके जो लिरिक्स हैं वो भी काफ़ी काफ़ी सुकून देते हैं. एंड इस गाने को अपनी खूबसूरत आवाज़ों से सजाया है लेजेंडरी सिंगर्स लता मंगेशकर और कुमार सानू ने. म्यूज़िक दिया है उत्तम सिंह ने और लिरिक्स लिखे हैं आनंद बख्शी ने. आपने देखा होगा कि इस फिल्म में दिखाई दिए थे संजय दत्त और काजोल और साथ में आशुतोष राणा. फिल्म जो थी ये भी काफ़ी उस दौरान जब रिलीज़ हुई थी काफ़ी डिफरेंट थीम था और आशुतोष राणा की जो एक्टिंग थी क्या ही बताया, काजोल ने भी कमाल कर दिया था इस फिल्म में. सबकी एक्टिंग काबिले जवाब. और जो फिल्म के गाने थे, एक तो ये गाना प्यार को हो जाने दो एंड एक और गाना है आवाज़ दो हमको, वो भी काफ़ी खूबसूरत है, कभी सुनकर देखिएगा. तो फिलहाल के लिए मैं ये जो सॉन्ग है प्यार को हो जाने दो आपको सुनाने जा रही हूँ फ्रॉम द फिल्म दुश्मन जो आई थी इन द ईयर 1998. सुनते रहिए ये है फिल्म रेनबो 101.9. और जी हाँ, इस सॉन्ग को सुनने से पहले एक छोटा सा संदेश.
1: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: Well, it's 57 minutes past 10 by the studio clock. Dear listeners, you're tuned into Akashvani Hyderabad, FM Rainbow 101.9, listening to Namaste, Hello, Adab, where I'm playing a mix of Hindi and Western hits, which I hope you're liking. Well, we'll move forward and let me tell you that at 11 a.m. you'll be listening to news headlines, and after that, we'll be back with another segment of Namaste, Hello, Adab. Stay tuned.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యను నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా నిరోధించే తీర్మానానికి అనుకూలంగా 215 మంది మద్దతు తెలిపితే 208 మంది వ్యతిరేకించారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్దానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్దరణకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో సుదీర్ఘంగా జరిగిన ఉన్నతస్థాయి చర్చల అనంతరం కాల్పుల విరమణ అమలుకు అంగీకరిస్తూ ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్తగా 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్, టొబాగో, జింబాబ్వే దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్య దేశాలుగా కొనసాగుతాయి. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాల్లో కొత్తగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు 3 గంటలకు మక్తల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్లు పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపైన సోమశిలో ఉన్నతాధికారుల సమక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే ఆయన బస చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు 70.04 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. సాయంత్రం అగర్తలాకు చేరుకుంటారు. పుష్పబంతా ప్యాలెస్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లంకమురాలోని సరిహద్దు భద్రతా దళం అవుట్పోస్టును సందర్శిస్తారు. శ్రీలంకలోని అగురువతోట జిల్లాలో ఒక వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కేరళం మాహేల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో పగటిపూట వర్షాలు కురుస్తాయని సూచించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300కి 300 మార్కులు సాధి.
4: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే జాగృతి శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी और वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति डेल्सी रोड्रिगेज के बीच नई दिल्ली में वार्ता हो रही है. बातचीत में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा सुरक्षा, व्यापार तथा निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन

0: FM Rainbow 101.9 Musically yours.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం.

0: మీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: Well, it's 50 minutes.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ

0: కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హలో లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో రెయిన్బో. యూర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మనతో కాలర్స్ లైన్లో ఉన్నారు, బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ టు మేక్. శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం, అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

0: दोपहर के 1:36 हो चुके हैं दोस्तों, आप जुड़े हुए हैं FM रेनबो 101.9 के साथ, और हेलो रेनबो का सफ़र जारी है। तो हम जुड़ने जा रहे हैं अपने नेक्स्ट कॉलर के साथ। हेलो रेनबो,
1: गुड आफ्टरनून मैडम,
0: गुड आफ्टरनून सर, कैसे हैं?
1: ये रमेश बात कर रहा हूँ। मैंने
0: ओके रमेश जी, कैसे हैं आप?
1: बिल्कुल अच्छे हैं, आप भी अच्छे होंगे मैं समझता हूँ।
0: ओके जी जी बिल्कुल बिल्कुल, बताइए।
1: आपका भाई जयश्री मैडम का भाई सेम ऐसी दिखता है मैडम, कंफ्यूज हो रहे हम लोग।
0: चलिए बहुत अच्छी बात है, एंड आई होप कि आपको हमारी वॉइस में अभी तक आप
1: बहुत
0: डिफर
1: प्यारा
0: कर पा
1: वॉइस
0: रहे
1: है
0: होंगे।
1: मैडम, बहुत प्यारा वॉइस है आपका।
0: ओके थैंक यू थैंक यू।
1: हेलो
0: और बताइए एक चेंज जो आप अपने अंदर देखना चाहते हैं।
1: मैडम, चेंज
0: हाँ जी।
1: देखना बोले तो मैं हमारा फ्रेंड्स के साथ बहुत ही हम लोग इतना फ्रेंडशिप कर रहे हैं, उतना फ्रेंडशिप कर रहे हैं। हमारे को कभी कभी ज्यादा ये करके हमारे को धोखा भी खा जा रहा हूँ मैंने।
0: ओके, फॉर ग्रांटेड ले रहे हैं आप ये कहना चाहते
1: नहीं
0: हैं।
1: ऐसा हो रहा है, कभी कभी इतना वो लोग ना कुछ निबंध लोनते कुछ साय पड़ता मन कुंटे और भी दिया वो सोचते हैं वो सारे और వారికి అవసరం ఉన్నా లేకున్నా ఇవ్వవచ్చు, తర్వాత తెలిసిన అనవసరం ఇచ్చాను కదరా అట్లా ఎందుకు ఇచ్చాడా అని అట్లా అనిపిస్తుంది అన్నమాట. అట్లా కాకుండా మీరు కరెక్ట్ ఎవరైతే బాధపడుతుందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సాయపడి వాళ్ళకి తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ధన్యవాదాలు మేడం, నాకు అవకాశం ఇచ్చాను చేయాలని
0: ओके
1: కోరుతున్నాను.
0: ओके थैंक यू फॉर कॉलिंग, थैंक यू। तो जी हाँ, ये थे के रमेश जी जो एक बहुत ही अच्छा चेंज अपने अंदर लाना चाहते हैं, एंड आई थिंक हम सभी को वो चेंज अपने अंदर लाना चाहिए। कभी कभी हम लोगों को बहुत ज़्यादा एक्सेस दे देते हैं अपनी लाइफ में। कुछ फ्रेंड्स ऐसे होते हैं, कुछ रिलेटिव्स ऐसे होते हैं जो गलत फ़ायदा भी उठा लेते हैं, फॉर ग्रांटेड ले लेते हैं। किसी रिलेशनशिप में एक इंसान डोमिनेट करता रहता है, दूसरा इंसान कुछ नहीं कहता, सहते रहता है ना। तो कोई भी रिलेशन में अपने आप को किसी को ग्रांटेड लेने ना दे। तो ये एक आई थिंक बहुत ही अच्छा चेंज है जो बहुत सारे लोगों को अपने अंदर लाने की ज़रूरत है। और कहीं ना कहीं जब आप दूसरों को चांस नहीं देते हो ना कि आप उनको अपने आप को ग्रांटेड लेने दो, तो कहीं ना कहीं वो आपकी रिस्पेक्ट आपकी बढ़ जाती है। एंड यस, हमारे कुछ और कॉलर्स हमसे जुड़ना चाहते हैं। तो हेलो रेनबो।
1: हेलो,
0: हाँ जी नमस्कार,
1: गुड आफ्टरनून मैडम जी,
0: गुड आफ्टरनून गुड आफ्टरनून, कौन बोल रहे हैं?
1: मैं कीर्ति राजकुमार आदर्श नगर निजामबाद से मैडम जी।
0: ओके कीर्ति राजकुमार जी, बहुत बहुत स्वागत है, और बताइए।
1: मैडम जी मैं तेलुगु में बोल सकता हूँ क्या इस समस्या के बारे में?
0: हाँ जी बताइए।
1: मैडम जी समस्या लो अने वस्ता ही पोता ही मैडम, समस्या चूसी मनम भयपड़ मैडम, అవి భయపడి బాధిపోవాలి. ప్రతి ఇంట్లో ప్రతి దగ్గర సమస్య ఉంటుంది, సమస్య లేనిది అసలు లైఫే లేదు. అటువంటి టైంలో మనం చాలా ఈజీగా ఉండాలి, మనసు స్ట్రాంగ్ ఉండాలి. మన మనసు స్ట్రాంగ్ గా ఉండి ప్రతి దాన్ని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దాన్ని పరిష్కారం కూడా సమస్య వచ్చిన దగ్గర పరిష్కారం కూడా ఉంటుంది.
0: కరెక్ట్ కరెక్ట్
1: కూల్ గా ఆలోచించుకోవాలి మేడం. ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానికోసం బాధపడి మనం టెన్షన్ అయ్యి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్ని చేయటం అదంతా వేస్ట్, టైం వేస్ట్, మన తబియత్ కూడా వేస్ట్ అవుతుందమ్మా. ఇది నాదమ్మా నా అభిప్రాయం.
0: చాలా బాగా చెప్పారు సార్. అంటే ఒక ప్రాబ్లం రాగానే మనము హడావిడి పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి అందరినీ టెన్షన్ పెట్టడం కన్నా మనమే కూల్గా ఆలోచించి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటారు. చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారు మా బిజినెస్ కి కూడా.
1: ఎదుటి వాళ్ళు ఎంతో మంది మనల్ని రెచ్చగొడతారమ్మా, మీరు వెళ్ళండి అక్కడ కంప్లైంట్ చేయండి, మీరు వెళ్ళండి ఇక్కడ కంప్లైంట్ చేయండి అని అన్ని చెబుతా ఉంటారు. వాళ్ళు ఏం చేయరు, మన తోడు రారు, మనల్ని ఆ సమస్యలు ఇరికించి పెద్దగా చేసి తమాషా చూస్తారు. దాంట్లో మనది మన ప్రెస్టేజ్ దెబ్బతింటుంది, మన టైం దెబ్బతింటుంది, మన డబ్బు

0: దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.
1: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా మంచి మాట చెప్పారు మీరు. ओके, थैंक यू फॉर कॉलिंग सर. एंड यस, हमारे साथ कुछ और भी कॉलर्स हैं जो हमसे आई थिंक जुड़ना चाहते हैं. एंड आज के लिए जो हमारा सवाल है कि एक चेंज जो आज आप अपने अंदर देखना चाहोगे, आने वाले दिनों में अपने अंदर देखना चाहते हो और क्यों, तो हमारे कुछ और कॉलर्स हैं हमारे साथ. हेलो रेनबो. हेलो, एक्चुअली कॉल कनेक्ट तो हुआ है बट इनकी आवाज़ हम तक नहीं पहुंच रही है. फिर से एक बार ट्राई करेंगे उनसे जुड़ने के लिए, लेकिन एक छोटे से संदेश के बाद.
2: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: హలో రెయిన్బో,
4: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్, కాన్ బోల్ రే?
4: మేరా నామ్ పోల్ సిటీ మెహర్ బాబా, జూబిలీస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ओके, तो यहाँ पर हमारे साथ ऐश्वर्या है जो आई थिंक आप तेलुगु में कंफर्टेबल है, तो वो आपसे बात करेंगी.
4: నమస్కారం
1: సార్, మీ పేరు?
4: నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: సార్ చెప్పండి.
4: ఇకపోతే కీర్తి రాజ్ కుమార్ గారికి నమస్తే అండి. ఈ రోజు వివిధ భారతుల వారి మాట్లాడినాను, ఇప్పుడు కూడా ఎఫ్ఎం రెయిన్బోలో కూడా వారి కీర్తి రాజ్ కుమార్ గారి మాటలు విన్నానండి. అంటే మన ప్రోగ్రామ్ ఎలాగంటే అండి, 9 గంటలకే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వచ్చేదండి ఎఫ్ఎం రెయిన్బోలో. అది క్యాన్సిల్ చేసేకండి, చాలా మంది అంటే వివిధ భారత కూడా మంది అనుకోండి, ఆల్ ఇండియా రేడియో అనుకోండి, వివిధ భారతలోకి జంప్ అయిపోయాడు మన శ్రోతలందరూనండి, కాలర్స్ అందరూ. ఇకపోతే అండి, మనం ధర్మం చేస్తామండి, చెయ్యాలండి. మనకు చెయ్యి చాపి అడిగినప్పుడు మనం ధర్మం చేయడం మన ధర్మం అండి. మనం ధర్మం చేసినప్పుడు మనం ఇచ్చే ధర్మం కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియకూడదండి. నేను ఇచ్చాను, వాళ్ళు తాగారు, మందు తాగారు, కై నీళ్ళు తిన్నారు, అది మనకు అనవసరం అండి. మనం ఇచ్చామో లేదా వాళ్ళు ఏం చేసినా మనకు అనవసరం అండి మేడం. అదండి మా ఒపీనియన్ మేడం. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ మేడం.
1: మంచిది సార్, చాలా మంచి మాట చెప్పారు మీరు.
4: థ్యాంక్స్ మేడం.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. जी हाँ, तो हमारे कुछ और भी कॉलर्स हैं जिनसे हम जुड़ेंगे थोड़ी देर बाद, उससे पहले एक कुछ छोटे से संदेश.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
4: हेलो रेनबो, आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9 के साथ. और चलिए हम जुड़ते हैं हमारे एक और कॉलर से. हेलो रेनबो. हेलो हेलो. तो जी हाँ, कॉल इनका डिस्कनेक्ट हो गया, लेकिन फिर से हम जुड़ने की कोशिश करेंगे. आइए देखते हैं कौन है हमारे साथ. हेलो रेनबो.

0: समा लेगी धरती माँ। तो यदि आप पुरुष हैं तो हर नारी का सम्मान करें, और यदि आप महिला हैं तो उनमें से एक होने पर गर्व करें। वाह क्या बात है। वेल थैंक यू सो मच फॉर दिस लवली मैसेज। एंड यस एक छोटे से संदेश की तरफ चलते हैं फिलहाल। ये एफएम रेनबो 101.9।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రైన్బోతో జీవితం రంగులమయం స్టూడియో క్లాక్ సమయం 2:01 దాటి 35 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్ని హైదరాబాద్లో మనమున్నాం. సో ఈరోజైతే జస్ని హైదరాబాద్, అలాగే డబుల్ కమీటా,

సో తాజా ట్యూన్స్, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఎట్సెట్రా చాలా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరినీ అలరించడానికి అద్భుతమైనటువంటి పాటలు, అందమైన మాటలతో నేను రెడీగా ఉన్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే సూపర్ సాంగ్తో మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. రైట్, దశావతారం మూవీలోంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 232408852, ఇంకో నంబరు 232408853, మరో నంబరు 295509923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: FM Rainbow 101.9.
0: స్టూడియో క్లాక్ సమయం 2:09 దాటి 2 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడు వినండి రవివర్మ సుచిత్ర పాడినటువంటి దేశముద్ర మూవీలోంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

సాంగ్ అయితే విన్నారు కదా, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, జస్నీ హైదరాబాద్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ బండి. చూస్తారు కదా, అదే అమృతాన్ని దేవతల కోసం, పచ్చళ్లను మనలాంటి మనుషుల కోసం సృష్టించారండి ఆ సృష్టికర్త అని తెలుగు వాళ్ళ నమ్మకం. తెలుగు నాట తెలుగు నోట పచ్చడి రుచి చిరకాలం అలా గుర్తుండిపోతుంది. ఈ పచ్చడిని కొందరు చట్నీ అని, కొందరు రోటి పచ్చళ్ళని, ఊరగాయలని, ఇంకా ఒక్కో పండుతో ఒక్కో కూరగాయతో చేస్తే ఆయా కూరగాయల పేర్లతో పచ్చళ్ళని, ఇంకా తెలంగాణలో అయితే తొక్కులు అని కూడా అంటూ ఉంటారు. సో ఈ పచ్చళ్ళు, ఊరగాయలు, తొక్కులు తెలుగువాడికి ఎంత దగ్గరయ్యాయంటే, దేవుడు ప్రత్యక్షమై ఓ చేతిలో అమృతాన్ని మరో చేతిలో ఈ ఊరగాయని పట్టుకుంటే తెలుగువాడు మాత్రం ఊరగాయనే కోరుకుంటాడు అనేంత పచ్చడి ప్రియులు అయిపోయారు తెలుగు వాళ్ళు. అసలు ఈ పచ్చళ్ళ హిస్టరీ ఏంటో చూద్దాం. అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశాం అనేటువంటి వాటి గురించి నేను మీకు చెప్తూ ఉంటాను. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జనకితో జస్నీ హైదరాబాద్ వింటున్నారు. స్టేట్ యూండి, ప్రతి శుభ సాంగ్ విందాం. పుష్పమన్ కుప్పస్వామి కల్పన పాడినటువంటి వెంకీ మూవీలోంచి ఈ శుభ సాంగ్.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నంబర్ 2324 0853, మరో నంబర్ 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
3: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, మాట్లాడుకుంటున్నాం తొక్కులు పచ్చళ్ళు చట్నీలు గురించి. రైట్, నీళ్లు నిప్పుతో పని లేకుండా పచ్చడి నూరుకోవడం మనిషి నేర్చిన మొదటి విద్యట. ఉప్పు కారాన్ని చేర్చి తొక్కులు చేసుకోవటం మనిషి నేర్చిన మొదటి నాగరికత. మరి ఈ పచ్చళ్ళను చేసే నేర్పు ఉండాలి, కానీ కూరగాయల కన్నా పచ్చడే చాలా రుచిగా ఉంటుంది. అసలు ఇది తినకపోతే కడుపు నిండినట్టే అనిపించదు, అసలు నిండదు కూడా. ఇంకా కొందరు అంటుంటారు, చిన్న చూపుతో కొందరు అంటుంటారు, పచ్చడి మెతుకులే గతిరా నీకు అని చెప్పేసి, అంటే కూటికి లేనితనాన్ని ఇలా వెకిరిస్తూ అంటూ ఉంటారు. కానీ అందులో అస్సలు నిజం లేదండి. పచ్చడి మెతుకులు లేకపోతే పంచభక్ష పరమాన్నాలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్టు ఉండదట. సో అది ఈ పచ్చళ్ళు చట్నీలతో తెలుగు భోజనానికి పెనవేసుకుని ఉన్నటువంటి అనుబంధం. ఈ పచ్చళ్లను తొక్కులను చట్నీలను తయారు చేసే విధానాన్ని బట్టి, తయారు చేసేటువంటి పరిమాణాన్ని బట్టి అలా పేర్లు వచ్చేసాయన్నమాట. ఏ రోజుకు ఆ రోజు నూరుకోవడం, రోటిలో దంచేసిటువంటి వాటిని రోటి పచ్చళ్ళు అంటుంటారు. ఇక ఊరగాయలతో, అంటే చింతకాయ, మామిడికాయ, ఉసిరికాయ అలా ఊరేసేటువంటి వాటిని ఊరగాయ పచ్చళ్ళు, తొక్కులు అని పిలుస్తూ ఉంటారు. ఇక పచ్చళ్ళని హిందీ వాళ్ళైతే ఆచార్ అని, ప్రాచీన అమెరికన్ రెడ్ ఇండియన్ భాషల్లో అయితే ఆక్సీ అహి అని పిలుస్తుండేటువంటి వాళ్ళు. ఈ పచ్చళ్ళు తొక్కుల గురించి మరింత సమాచారం మనం విందాం జస్ని హైదరాబాద్లో. ఇప్పుడైతే శుభ సాంగ్ విందాం, టిప్పు చిత్ర పాడినటువంటి సింహాద్రి మూవీలోంచి ఈ శుభ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్ అయితే విన్నారు, కిలాడి మూవీలోంచి ఇందాక ఆ పాట విన్నారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకితో జస్ని హైదరాబాద్ వింటున్నారు, రైట్. మరి ఊరగాయలు పచ్చళ్ళు

0: చట్నీల గురించి మాట్లాడుతున్నాం కదా. సో అయితే కొన్ని శతాబ్దాల వరకు కారంగా తినాలంటే తెలుగు వాళ్ళకి మిరియాలే దిక్కట. తెలుసు కదా మిరియాలు అవన్నమాట. కానీ 15వ శతాబ్దం తర్వాత మాత్రం మిరపకాయలు మన దేశంలోకి ఎంటర్ అయ్యాయి. ఇందులో పోర్చుగీస్ వాళ్ళది ప్రముఖ పాత్ర అయి ఉండొచ్చట. అయితే మిరియాల ఖరీదు ఎక్కువగా ఉండటంతో అప్పుడప్పుడే వచ్చినటువంటి మిరపకాయలు మాత్రం తెలుగు వాళ్ళకి ఆశాకిరణాలుగా కనిపించాయట. సో మరి ఇక ఆ కారాన్ని తినాలని ఆతృతపడ్డ మనవారు మిరియాల మాటే మరిచిపోయి మిరపకాయలతో కూరగాయ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఇలాంటి వాటి మీద ప్రయోగాలు స్టార్ట్ చేశారట. వందల రకాల పచ్చళ్ళు తయారు చేసుకున్నారు. అయితే అప్పట్లో డచ్చి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇదంతా చూసి మనవాళ్ళతో నిలవ పచ్చళ్ళు తయారు చేయించి ఇతర దేశాలకు, ముఖ్యంగా అమెరికాకి ఎగుమతులు చేశారు. అప్పట్లో ప్రతి తెలుగు ఇల్లు ఒక పచ్చళ్ళ కంపెనీగా కనిపించేదట. 18వ సెంచరీలో మన ఊర పచ్చళ్ళని బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారని కూడా ఓ ప్రముఖ పత్రిక రాసిందట. ఇక బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు మన పచ్చళ్ళ మీదనే గొప్పగా సంపాదించుకున్నారట వాళ్ళ పాలనలో. మనకు మాత్రం పచ్చడి మెతుకులే దక్కాయి. తెలుసు కదా అనంతరం స్వతంత్ర పోరాటం అవన్నీ, తర్వాత స్వాతంత్రం దక్కించుకోవడం. సో మనం ఇలా గర్వంగా సగర్వంగా బతకడం, రైట్? మరింత సమాచారం, తొక్కులు, పచ్చడి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ని హైదరాబాద్ వింటున్నారు.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, మరో నంబర్ 2324 0853, ఇంకో నంబర్ 2955 0923. ఈ నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు.

0: FM Rainbow 101.9.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ని హైదరాబాద్ వింటున్నారు. పచ్చళ్ళు కూరగాయలు చట్నీల గురించి మాట్లాడుతున్నాం. రైట్, మరి తెలుగు వాళ్ళు అసలు పచ్చళ్ళ గురించి చెప్పాలని చెప్పకూడదండి. అసలు ప్రతి తెలుగు ఇల్లు ఒక పచ్చళ్ళ పరిశ్రమ అని చెప్పాలి. అంత అద్భుతంగా తయారు చేస్తారు. తొక్కు పచ్చడి, తురుము పచ్చడి, ముక్కల పచ్చడి, పప్పుల పచ్చడి, పెరుగు పచ్చడి, ఊర పచ్చడి, కూర పచ్చడి, పూల పచ్చడి, నల్లేరు పచ్చడి, అమ్మయ్య దమ్మొచ్చేస్తుంది నిజంగా. అసలు ఇలా కాదండి, కాదేది పచ్చళ్ళ కనర్హం అన్నట్టుగా తయారైంది తెలంగాణలో తెలుగువార్ల ఇళ్లలో పచ్చళ్ళ యొక్క ఈ కార్యక్రమం అంతా కూడా. అసలు పచ్చళ్ళు తయారు చేసేటువంటి విధానంని బట్టి, వాటి రుచిని బట్టి అందరూ అంత అద్భుతంగా ఆరాధిస్తున్నారు ఈ పచ్చళ్ళని. అందుకే కాదేది పచ్చడి కనర్హం అన్నట్టుగా తయారైంది. దాంతో మన తెలుగువారు పచ్చడి తినడం ఒక యోగం, పచ్చడితో భోజనం ఒక భోగం అని నమ్ముతుంటారు. అంతేకాదు మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ముక్కలేనిదే

ముద్ద దిగదు అనుకునే వాళ్ళ కోసం శాకాహారం మాత్రమే కాదు, మాంసాహారంతో కూడా తొక్కులు తయారు చేశారు. అక్కడక్కడ చూస్తుంటాం కదా, మటన్ తొక్కు అని, చికెన్ తొక్కు అని, చేపల తొక్కు అని, ఎలా అన్నమాట. కొద్ది రోజులు నిల్వ ఉండే తొక్కులు కూడా చేసుకొని హ్యాపీగా ఆస్వాదిస్తూ జిహ్వకో రుచి అనే మాటను నిజం చేస్తూ వస్తున్నారు. రైట్, ఇదండి తొక్కులు, పచ్చళ్ళు, చట్నీలు గురించి జస్ని హైదరాబాద్లో మీరు

1.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట కోదమసింహం సినిమా నుంచి.

0825223024285 2955592 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324

0: స్టూడియో క్లాక్ సమయం 3 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్టంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష నాయకులతో సమావేశమైంది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఓ బట్టల షాపులో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా

20 మంది మరణించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 3:03 దాటి 52 సెకండ్లు అయింది. మనమున్నాం డబుల్ కా మీటాలో. డబుల్ కా మీటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం తీసుకొచ్చిన. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే ముందుగా సూరన్న సాకేత్ కౌముద్రి పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ అలవైకుంఠపురంలో సినిమా నుంచి వింటూ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ విందాం. స్టే ట్యూన్డ్.

లేని మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం డబుల్ కా మీటాలో. రైట్, ఈరోజు అయితే మరి పెద్ద సినిమా రిలీజ్ అయిపోయింది. సో మరి రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేంద్ర శర్మ, బొమ్మన్ ఇరానీ, సత్య తదితరులందరూ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా బుచ్చుబాబు సానా డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా. సో వృద్ధి సినిమాస్ పై వచ్చేసింది. సంగీతం అయితే ఏఆర్ రెహమాన్ అద్భుతంగా అందించారు. రత్నవేలు ఛాయాగ్రహణం చేశారు ఈ సినిమాకి. సో ఏదైతేనే మొత్తానికి మూవీ ఎన్నో రోజుల నుంచి అవైటెడ్గా ఉన్నటువంటి ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఫైనల్గా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ పెద్ద అనేటువంటిది ఒక కదిలించేటువంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పేసి అంటున్నారు ఆడియన్స్ అంతా. రామ్ చరణ్ పర్ఫార్మెన్సు, 3 వేరియేషన్స్లో తన కష్టపడ్డ తీరు అంతా కూడా రియలీ వనదాతీతం అని చెప్పొచ్చు. జగపతి బాబు మరో హైలైట్గా ఉన్నారు. రెహమాన్ సంగీతం కూడా సినిమాలో బాగా ప్రభావం చూపించింది. సో మరి దాదాపు అన్ని ఎమోషనల్ బ్లాక్లు సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ థియేటర్స్లో అయితే ట్రీట్ ఇస్తాయని అనిపిస్తోంది. సో ఎత్తైతేనే మొత్తానికి ఈ సినిమా అయితే అందరినీ మెప్పిస్తుందని మనం అనుకుందాం. రైట్, సో ఇప్పుడైతే మోహిత్ చౌహాన్ పాడినటువంటి పెద్ద సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ ఎందుకోసం ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్స్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 232408 232408 ఇంకో నంబర్ 295509923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
2: FM Rainbow 101.9.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9
2: వింటున్నోడి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 3:19 దాటి 54 సెకండ్లు అయింది. రైట్, మనము నామ్ డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం. హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నటువంటి యాక్షన్ మూవీ రణబాలి. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్య డైరెక్షన్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. అయితే స్టోరీ విషయానికి వస్తే మాత్రం బ్రిటిష్ కాలం నాటి స్థితిగతుల ఆధారంగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తెరకెక్కిస్తున్నారు. సో ఈ మధ్యనే నంద్యాల అండ్ కర్నూలు జిల్లాలో మూవీ షూటింగ్ షెడ్యూల్ అయితే జరిగింది. ఇప్పుడైతే కడప జిల్లాలోని గణికూటలో రణబాలి మూవీ షూటింగ్ జరుగుతుందట. రాయలసీమ స్టోరీకి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. కోట ముఖద్వారం వద్ద ధాన్యాగారంలో కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసేటువంటి యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. సుమారుగా 6 రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్లో ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా షూట్ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చూద్దాం మరి షూటింగ్ కంప్లీట్ అయ్యాక, మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉంది, ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకితో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: FM Rainbow 101.9.
2: మాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, 23240853, 295509923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. అట్లీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ బడ్జెట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాకా అనేటువంటి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ప్రేక్షకులనైతే ఎంతగానో ఆకట్టుకుంది. బన్నీ లుక్ అయితే అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. ఇక మూవీలో అల్లు అర్జున్ నెగటివ్ రోల్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బన్నీ మరో సినిమా కూడా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో తన 23వ సినిమా కూడా చేయబోతున్నారట. సో చూద్దాం. సో అల్లు అర్జున్ చేస్తున్న రెండు మూవీస్ మనకు త్వరలోనే రాబోతున్నాయి కదా. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మనం మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. ఇప్పుడైతే శంకర్ మహాదేవన్ పాడినటువంటి హ్యాపీ మూవీలోంచి ఈ సుబబ్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కమిటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనమున్నాం. యాక్షన్ అండ్ మాస్ స్టోరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ రవితేజ కదా. సో మరి ఈ మధ్య ఈ తరహా స్టోరీలను పక్కన పెట్టి కొత్త లైన్లో అడిగేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ అలరించిన రవితేజ ఇప్పుడు తండ్రి కూతుర్ల అనుబంధం ప్రతిబింబించేలా ఉండేటువంటి ఇరుముడి అనేటువంటి మూవీ చేస్తున్నారు. ఇందులో బంధం భక్తితో పాటు రవితేజ స్టైల్లో మాస్ కోణాన్ని కూడా టచ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో నిన్ననే రిలీజ్ అయినటువంటి ద హార్ట్ ఆఫ్ ఇరుముడి లోగో పోస్టర్ అదే చెబుతోంది. శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మూవీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా బేబీ నక్షత్ర ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. నవీన్ నిర్ణయని వాయి రవిశంకర్ కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో మూవీ ప్రేక్షకులు ముందుకు రానుందట. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్రలో పలు కోణాలు కనిపించడం విశేషమంటున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ మూవీ రిలీజ్ కోసం ఆగస్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ విందాం. వింటు నుండి దాకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 యాడ్ చేసి 2324-0852, ఇంకో నెంబర్ 2324-0853, మరో నంబర్ 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
0: FM Rainbow 101.9.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 08523 2324 08523, మరో నంబర్ 2955 0923 23 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. స్టూడియో క్లాక్ సమయం 4 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి మహబూబ్నగర్ పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం బెంగళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు కర్ణాటక మంత్రి బోసరాజు కూడా మక్తలొచ్చారు. తొలుత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్, రాష్ట ముఖ్యమంత్రి సంగ్మాతో పాటు పలువురు మంత్రులు, కేంద్ర రాష్ట ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటించనున్నారు. చాలా ఏళ్లుగా యూనివర్సిటీలు పార్ట్ టైం ఫ్యాకల్టీతో నడుస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈరోజు హైదరాబాద్లో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 4 రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా థాయిలాండ్ నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కుపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మతి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్లో మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం మక్తల్ నుంచి ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసరాజు ఏరియల్ వ్యూ పరిశీలన చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలో లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరించామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించి ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ తదితర రంగాలలో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించారు. చర్చల అనంతరం నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ, వెనిజులా ఇంధన రంగం ప్రాథమిక పరివర్తనకు లోనవుతున్నందున ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై నేటి చర్చలు దృష్టి సారించాయని చెప్పారు. పరిపాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సంస్కరణల 12 ఉత్సవాల సందర్భంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన సంస్కరణల ఉత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 5:20 అయింది. మనమున్నాం తాజా ట్యూన్స్లో. తాజా ట్యూన్స్లో ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మీకోసం. సో ముందుగా అయితే ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ అనిరుద్ధ్ రవిచంద్ర పాడినటువంటి ధీమా ధీమా అంటూ ఈ సూపర్ హిట్ సాంగ్ రాబోతుంది. సో మరి అంతకంటే ముందు ఒక చిన్న స్పాట్ తర్వాత ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
4: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9. శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0400 యాడ్ చేసి 232408052 239 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

ఫంకీ మూవీ నుంచి సూపర్ హిట్ పాటైతే విన్నారు కదా, వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం, భీమ్ సిసిరిలియో మ్యూజిక్ అందించినటువంటి ఈ పాటకి కేవి అనుదీప్ లిరిక్స్ అందించారు. ఫంకీ మూవీ నుంచి ఆ పాట విన్నారు. రైట్, వింటున్నది ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, తాజా ట్యూన్స్ వింటున్నారు. అయితే ఇప్పుడు తాజా ట్యూన్స్లో రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట దొంగలుడు సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం. రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ వస్తుంది. వేటూరు సుందరం మారుతి లిరిక్స్ అందించారు. రాజ్కోటి మ్యూజిక్ కంపోజిషన్ వచ్చినటువంటి పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324085852, ఇంకో నంబర్ 2324085353, మరొక నంబర్ 2955059023 ఈ నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. స్టూడియో క్లాక్లో సమయం 5:31 దాటి 49 సెకండ్లు అయింది. ఆర్జే వెంకితో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి తాజా ట్యూన్స్లో రాము రాథోడ్ అండ్ అదితి భవరాజు పాడినటువంటి ఈ సుబ్బు పాట మీ ఇందరి కోసం వచ్చేస్తుంది, ఫ్రమ్ ద మూవీ బ్యాండ్ మేళం. సో చంద్రబోస్ లిరిక్స్ అందించారు ఈ పాటకి, రాము రాథోడ్ అండ్ అదితి కంపోజ్ చేశారు ఈ పాటని. విజయ్ బల్గాన్ కంపోజ్ చేసినటువంటి ఈ పాటకి రాము రాథోడ్ అండ్ ఆదిత్య భవరాజు పాడారు. స్టే ట్యూన్డ్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నంబరు 2324 0853, మరొక నంబరు 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
0: FM Rainbow 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ల సమయం 5:45 ఇప్పుడు వినండి ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: మేడం, ముందుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్తారా?
1: తప్పకుండానండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతీయ ప్రమాణముల సంస్థ. సర్టిఫికేషన్ అనేది ఒక యాక్టివిటీ అండి. అందులో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఒక పార్ట్ తీసుకుంటే మనకి సర్టిఫికేషన్ యాక్టివిటీ. ఈ సర్టిఫికేషన్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియన్ స్టాండర్డ్కి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసి విక్రయించాలని అనుకున్నప్పుడు వీరు బీఐఎస్ని సంప్రదించడం జరుగుతుంది. సో వీళ్ళేంటంటే ఈ ప్రక్రియలో వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసుకోవాలి, అదేవిధంగా టెస్ట్ ఎక్విప్మెంట్స్ను పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళ ప్రాసెస్ ఫ్లో చార్ట్, ప్రాసెస్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, అందులో వీళ్ళు భారతీయ ప్రమాణాలను ఎంతవరకు చేస్తున్నారు, ఆ వస్తువు ఆ నాణ్యత విషయంలో ఆ స్టాండర్డ్ ప్రకారంగా పరీక్షలు పాస్ అయ్యి ఉండాలి. ఇకపోతే వాళ్ళు సెటప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది బీఐఎస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లికేషన్ వేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉందండి, మానక్ ఆన్లైన్ .in, MANAK ఆన్లైన్ .in. ఈ మానక్ ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత

0: కూడా వాళ్ళు అందులో అప్లికేషన్ వేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ కోసము వస్తే కనుక వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ లిస్టు, ఎక్విప్మెంట్ లిస్టు, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ లేఅవుట్, వారి యొక్క పరిమితులు, అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న సర్టిఫికేట్, జిఎస్టీ కానివ్వండి, ఎంఎస్ఎంఈ ఉదయం సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి సర్టిఫికేట్లన్నీ వాళ్ళు అప్లోడ్ చేయాలి ఇందులోన మానక్ ఆన్లైన్ .inలో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. ఇంకా చెప్పుకోవాలంటే మనకి ప్రాసెస్ ఫ్లో చార్ట్, ఇంకా వాళ్ళ లేఅవుట్ ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక టెంపరీ అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దీని అర్థము వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది బీఐఎస్ అధికారుల ముందరికి వెళ్ళింది అని అర్థము. ఇప్పుడు బీఐఎస్ అధికారులు ఆ యొక్క అప్లికేషన్లో పెట్టినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్నన్నిటినీ వెరిఫై చేస్తారు. తర్వాత పరిశీలించిన తర్వాత ఏదైనా షార్ట్ ఫాల్ ఉంది, డాక్యుమెంట్స్ సరి అయినవిగా లేవు అని అంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ అప్లికేషన్ సరైన దిశలో వాళ్ళు వేసినట్లయితే వాళ్ళకి ఒక ఇన్స్పెక్షన్ ప్రక్రియ ద్వారా ఈ అధికారులు వాళ్ళ ప్రిమైసెస్కి, ఫ్యాక్టరీకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఎలా చేస్తున్నారు, యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ మరి ఆ యొక్క ప్రోడక్ట్ తయారవుతుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించి శాంపుల్స్ డ్రా చేసి లెబొరేటరీస్కి పంపించడం కానివ్వండి, వాళ్ళు కూడా ఇన్హౌజ్లో టెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ వాళ్ళకు ఇన్స్పెక్షన్ ఆడిట్లో ఈ అధికారులు చేస్తుంటారు. చేసిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ రిపోర్టు అండ్ వాళ్ళ యొక్క సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పరిశీలించి వాళ్ళకి బీఐఎస్ లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యమైన ప్రొసీజర్.
1: అయితే మేడం, మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ గూడ్గా గృహోపకరణాలు, అదే హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, కిచెన్ అప్లయన్సెస్ కావచ్చు, ఏ గూడ్స్ బీఐఎస్ సర్టిఫికేషన్కి ఖచ్చితంగా తీసుకోవాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ వచ్చిందన్నారు సిఆర్ఎస్ కింద. సో ప్రతి కంపెనీ వారు ప్రతి గూడ్ అన్నిటికీ తీసుకోవాల్సిందేనా?
0: తప్పకుండానండి. ఇప్పుడు మనకి హోమ్ అప్లయన్సెస్ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని వాడుతున్నారు, అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి మన నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయినాయి. సో అందుకు మన మహిళలే కానివ్వండి, లేదంటే మనం కామన్ కన్స్యూమర్స్ అందరూ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఐఎస్ఐ మార్క్ వేటికి ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విషయాలు మనము తెలుసుకోవాలి ఉపయోగించే ముందు. అయితే ఈ విషయానికి వస్తే భారత ప్రభుత్వము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఫర్ హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాల కోసము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్ 302 పార్ట్ 1కి సంబంధించి లైసెన్సులు మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవాలి ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఏంటంటే 90 ప్రోడక్ట్ల వరకు మెన్షన్ చేసి ఉన్నారు. ఈ 90 ప్రోడక్ట్లో మనం ఇప్పుడు కొన్ని చూసుకుందాము. ఉదాహరణకి క్లీనింగ్ పరికరాలు తీసుకుంటే కనుక వాక్యూమ్ క్లీనర్స్, ఎలక్ట్రిక్ బ్రూమ్స్, కార్పెట్ క్లీనర్స్ ఇలా మనం చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే కుకింగ్ అండ్ హీటింగ్ పరికరాలు తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ ఓవెన్స్, హాట్ ప్లేట్స్, హాబ్స్, గ్రిల్స్, టోస్టర్స్, డీప్ ఫ్రయర్స్, అంటే ఇందాక నేను చెప్పాను కదండి 90 ప్రోడక్ట్లు అని. ఈ 90 ప్రోడక్ట్లో మనము కేటగిరీస్గా తీసుకుంటే కనుక ఇలా ఉన్నాయి. లాండ్రీ అప్లయన్సెస్లో తీసుకుంటే మనకి టంబుల్ డ్రయర్స్, వాషింగ్ మెషిన్స్, స్పిన్ ఎక్స్ట్రాక్టర్స్. ఇకపోతే మనము ఫుడ్ ప్రిపరేషన్ అప్లయన్సెస్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ నైఫ్స్, మిక్సర్స్, బ్లెండర్స్, ఫుడ్ ప్రాసెసర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 90 ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే బేసికల్గా మనకు బీఐఎస్ సర్టిఫికేషన్ పద్ధతి అనేది స్వచ్ఛందంగా తీసుకునే సర్టిఫికేషన్ యాక్టివిటీ అండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రజా ప్రయోజనము, మనుషులు, జంతువులు, మొక్కల ఆరోగ్యము, ఇంకా పర్యావరణ భద్రత, ఇంకా అన్యాయంగా ఏదైనా వస్తువులను అమ్ముతున్నారు లేదంటే జాతీయ భద్రత, ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని మనకి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి భారతీయ ప్రభుత్వము జారీ చేస్తుంది. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ప్రోడక్ట్స్ మెన్షన్ చేశారో ఆ ప్రోడక్ట్లకి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండి తీరాలి.
1: మేడం, మీరు అన్నట్టు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ QCO ప్రతి సంవత్సరం మారుతుందా, న్యూ

0: క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2025 వచ్చింది, మరి దానికి దాని ముందు వర్షన్కి తేడా ఏమిటి?
1: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేవి ప్రతి సంవత్సరము, అంటే ఇప్పుడు ఏదైనా టెక్నాలజీలో మార్పు వచ్చింది లేదు అని అంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలలో ఎప్పుడైతే బీఐఎస్ ఈ ప్రోడక్ట్స్ని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో పొందుపరచాలి అని చెప్పినప్పుడు తప్పకుండా

0: రిఫ్రిజిరేటర్ అప్లయన్సెస్కి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, ఇలా రకరకాల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి ఉంటాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ డిపెండ్స్ అపాన్ ద నీడ్ చేంజ్ అవుతూ ఉంటాయి.
1: సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఆ సంస్థ వాళ్ళ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రోడక్ట్ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంది. వినియోగదారుడు ఆ ప్రోడక్ట్ బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుని కొనడం ద్వారా ఏ ఏ లాభాలు బెనిఫిట్స్ ఉన్నాయి వినియోగదారునికి? అంటే ఒక వ్యక్తి బీఐఎస్ సర్టిఫికేషన్ లేని వస్తువు కొంటాడు, అదే ప్రోడక్ట్ బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్నది తీసుకోవడంలో డిఫరెన్స్ ఏంటి?
0: ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ముఖ్య ఉద్దేశము ఇప్పుడు వినియోగదారులకి భద్రత అనేది ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక విశ్వాసము అనేది కల్పించడం జరుగుతుందండి. ఇంకొకటి అదేవిధంగా నాణ్యమైన ప్రోడక్ట్, ఇప్పుడు చూడండి ఐఎస్ఐ లేని ప్రోడక్ట్స్ కంటే ఐఎస్ఐ ఉన్న ప్రోడక్ట్స్ని వినియోగించడం ద్వారా వాళ్ళు నాణ్యత కానివ్వండి, భద్రతలో కానివ్వండి, ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధమైన ప్రొటెక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇంకపోతే ఈ యొక్క విశ్వాసం అంటే ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ పైన ఉండే విశ్వాసం అనేది వాళ్లకు రోజు రోజుకి అభివృద్ధి చెందడము జరుగుతుంది. అలాగే టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఇప్పుడు సాంకేతికంగా మనకు చాలా వైఫల్యాలు జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోండి, ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్స్, ఇలాంటి చాలా చాలా రకాలుగా మనం చూస్తున్నాము. ఇలాంటి వాటి నుంచి కూడా మనకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా అందించడం అనేది భారతీయ ప్రమాణముల సంస్థ చేస్తుంది. భారత ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వినియోగదారుడు ఒక నాణ్యమైన లైఫ్, సేఫ్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటుంది.
1: సుజాత గారు, మీరు అన్నారు బీఏ సర్టిఫికేషన్ కొనడం ద్వారా వినియోగదారుడికి లాభం ఉంది అని. చట్టపరంగా వచ్చే ఈ లాభంలో ఒక వ్యక్తి బీఏ సర్టిఫికేషన్ ఉన్న వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాని వాడకంలో కంపెనీ వారు ఉదాహరణకి 4 సంవత్సరాల వ్యారంటీ ఏదో ఇచ్చారు, ఈ లోపలే అదేదో సమస్య రావడం జరిగింది, కంపెనీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు వినియోగదారుడికి ఉండే లబ్ధి ఏమిటి?
0: ఇందులో మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్సే కాదు ఏదైనా ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ అతను ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ ఉంది ఆ ప్రోడక్ట్ పైన, లేదు అని అంటే కొన్న వెంటనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మనకి బీఐఎస్ కేర్ యాప్ అనేది ఒక యాప్ అవైలబుల్ ఉందండి. బీఐఎస్ కేర్, CARE. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి బీఐఎస్ కేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ అంటే ఒక్కొక్కసారి ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటంటే మనకి డౌన్ సైడ్ ఆఫ్ ద ఐఎస్ఐ సింబల్ మీకు సిఎంఎల్ నంబర్ అని ఉంటుంది, సిఎంఎల్ సర్టిఫికేషన్ మార్క్స్ లైసెన్స్ నంబర్. సో ఈ నంబర్ అనేది యూనిక్ నంబర్, ఎవరికి ఇస్తాము అని అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి ఇస్తాం. ఈచ్ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక్కొక్క యూనిక్ నంబర్ అనేది ఇస్తాము, దాన్ని మనం లైసెన్స్ అంటాము. ఈ లైసెన్స్ నంబర్ని పట్టుకుని బీఐఎస్ కేర్ యాప్ లో మీరు వెరిఫై చేసుకోవచ్చు, వెరిఫై లైసెన్స్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్లో మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళకి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది ఆ లైసెన్స్కి, అండ్ వెరైటీస్, గ్రేడ్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము అందులో డిటెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఐటము, తీసుకోబోయే ఐటమ్ కనుక ఆ మ్యానుఫ్యాక్చరర్ది కాదు అని తెలిసినప్పుడు, లేదనంటే అతనికి వెరైటీ ఉన్నా కానీ లేకున్నా కానీ వాళ్ళు ఆ వెరైటీ పైన ఐఎస్ఐ మార్క్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి మిస్యూజ్ ఆఫ్ ద ఐఎస్ఐ మార్క్ అనేది అవుతుందండి. వీటికి మీకు ఇదే సేమ్ యాప్లో కనుక లాడ్జ్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో మీరు లాడ్జ్ చేయొచ్చు. ఇకపోతే ఇంకొకటి ఇన్వాయిస్ అనేది మీరు భద్రపరచుకోవాలి కొన్న ఐటమ్కి. ఇన్వాయిస్తో పాటు మీరు మిగతా డీటెయిల్స్ కూడా మీరు యాప్లో కంప్లైంట్లో వేయొచ్చు, టెంపరీ కంప్లైంట్ నంబర్ మీకు జనరేట్ అవుతుంది. ఆ తర్వాత బీఐఎస్ అధికారులు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఆ షాప్లో ఎవరు అయితే అమ్మారో వాళ్ళ దగ్గర తగిన ఇన్స్పెక్షన్స్ అనేటివి చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ కంప్లైంట్ ప్రూవ్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి చట్టరీత్యా వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి, వినియోగదారులకి కూడా వీళ్ళకి రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఆ యొక్క ఐటమ్ని చేయడం జరుగుతుంది.
1: సుజాత గారు, హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్

0: స్టాండర్డ్స్ కి డైరెక్టర్గా ఉన్నారు. మరి నిజంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరు ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రతా పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: FM Rainbow 101.9, musically yours.
1: గుడ్ ఈవినింగ్ స్టూడియో క్లాక్ లో టైం 6:01 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9, మీ ఆర్జే నందినితో.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

6:07 లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందిని. మనం అందరము చాలా కలిసిపోయి ఉంటాము, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాము. బేసిక్గా అంత సెల్ఫ్గా డిస్టర్బ్ అయిపోము కదా. ఇప్పుడు స్కూల్లో, స్కూల్ టైంలో ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ కలుస్తారు, మళ్ళీ ఇంటర్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ పర్స్యూ, మనకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫామ్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా మనకు కొంచెం క్లోజ్ పీపుల్ ఉంటారు. అండ్ మీరు ఒకరు నోటీస్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఎక్కడో ఉంటుంది మనతో కొంతమంది ఉండే విధానంలో, లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మనతో డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేసే వాళ్ళతో పాటు మనతో మనల్ని పట్టుకుని స్ట్రాంగ్గా ఒక పర్సన్ అయితే ఉంటారు. యూజువలీ ఫ్యామిలీలో అయితే ఫేవరెట్ కజిన్ అంటాము, అదే ఫ్రెండ్స్లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అంటాము. ఫ్రెండ్సే కాకుండా వెల్ విషర్స్ కూడా ఉంటారు. వాళ్ళని మనం రోజు కలవకపోవచ్చు, రోజు మాట్లాడకపోవచ్చు, కానీ దే ఆర్ ఆల్వేస్ విషింగ్ గుడ్ ఫర్ అస్. మనకి అలా తెలియకుండా ఒక నీడలాగా ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకు ముందుకు రారు ఆర్ మనకు కనిపించేటట్టు ఏమీ చేయరు, బట్ దే ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ అస్. ఈ విషయం గురించి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. స్టేట్ యూనిటీ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జీ నందిని.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఆల్ రైట్, 6:12 స్టూడియో క్లాక్లో టైం. అండ్ మనము వెల్ విషర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, అసలు నిజంగా వెల్ విషర్స్ని ఐడెంటిఫై చేయగలమా అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఒక చిన్న కథ. అడవిలో ఒకరోజు ఒక జింక గడ్డి తింటూ అలా ఇటు అటు తిరుగుతూ ఉందన్నమాట. అయితే ఒక చెట్టు కింద నీడ కనిపించి అక్కడ నిలబడి అది తింటూ ఉంది గడ్డి. అయితే ఒక పక్క నుంచి ఒక రైనోసార్ వచ్చి ఇమీడియట్గా అసలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జింకని తోసేసింది. ఆ జింక ఏమైందో తెలియక తోసిన దానికి కింద పడిపోయి దెబ్బ తాకి, అసలు ఈ రైనోసారస్ నన్ను ఎందుకు నెట్టేసింది అని అనుకుంటుందంట. అయితే ఇది నెట్టేసిందనే చూస్తుంది తప్ప అసలు ఎందుకు నెట్టావని అడగకుండా అలా ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ కొంచెం కోపంలో ఈ రైనోసార్ నుంచి అలా దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ రైనోసార్ అనుకుంటుంది, అమ్మయ్య నేనైతే జింకని కాపాడాను, అక్కడున్న వలలో అది పడిపోయి వేటగాడికి చిక్కితే అసలు జింక ప్రాణాలకు ఎంత ప్రమాదం జరిగేది అని రైనోసార్ అనుకుంటుంది. కానీ ఈ జింకకి ఈ విషయం తెలియకుండా అసలు ఇది నన్ను అసలు ఎందుకో హర్ట్ చేసింది, నేను దీనికి ఏం చేశాను అని బాధపడుకుంటూ అలా నది దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి చాటుగా చూస్తున్న ఒక ముసలి దగ్గరకు వస్తున్న జింకను గమనించి జింకను పలకరిస్తుంది. అది నిన్ను నెట్టింది, నీకు దెబ్బ తాకింది కదా, నేను చూశాను అసలు నీకు ఎంత దెబ్బ తాకుండొచ్చు, నీ దెబ్బలను కొంచెం కడుక్కో, ఈ నీళ్ళ దగ్గరకు వచ్చి నీళ్లు తాగు, నది దగ్గరకు వచ్చి అని దగ్గరికి పిలుస్తుంది. అయితే ఈ క్రొకడైల్ నా బాధను అర్థం చేసుకుంది అని జింక దగ్గర దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగబోతుంటే ఇదే సమయం అనేసి క్రొకడైల్ ఆ జింక మెడని పట్టుకుంటుంది.

అప్పుడు జింక అనుకుంటుంది, అనవసరంగా నేను దీన్ని ట్రస్ట్ చేసి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఇది నన్నే చంపుకొని తినాలని చూస్తుంది అని అటుగా ఉన్న రైనోసార్ని చూస్తుంది. అప్పుడు రైనోసార్ అనుకుంటుంది, అరే నేను కదా నేను కాపాడింది, ఇప్పుడు అనవసరంగా అర్థం చేసుకోకుండా జింక వెళ్ళి చెప్పుడు మాటలు విని ఆ క్రొకడైల్కి చిక్కింది, అసలు ఏంటి ఇలా జరిగింది అని ఇది బాధపడుతూ ఉంటుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనతో మంచిగా మెత్తగా మాట్లాడుతున్నారు కదా అని అలా గుడ్డిగా నమ్మకూడదు. ఇఫ్ సంబడీ కమ్స్ టు బట్టర్ యూ, రిమెంబర్ దే ఆల్వేస్ కమ్ విత్ అ నైఫ్. అందుకు ఆచితూచి మన గట్ ఫీలింగ్తో మనము ఆలోచించి అప్పుడు మనుషుల్ని ట్రస్ట్ చేయాలి. కొంతమంది విధానాలు హార్ష్గా ఉండొచ్చేమో, బట్ అవి మన మంచికే అయి ఉంటాయి. అండ్ మంచిగా ఉన్న ప్రతి విషయము మన మంచికి కావు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యర్ జాక్ నందిని. 6:15 స్టూడియో క్లాక్లో టైం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమము నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్ని విషయాలను గురించి నేరుగా మాట్లాడుకోవచ్చు.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10 plus 2 BTEC cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం

కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుకుందాం అన్న అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతలను గురించి నేరుగా మాట్లాడుకోవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

7:02 టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మనం వచ్చేసాము హలో రెయిన్బో. వెల్ ఈరోజు మనము వెల్ విషెస్ అండ్ నమ్మకం గురించి మాట్లాడుకుందాము. నమ్మకం అంటే మీకు ఏంటి, లైక్ హౌ డు యూ ట్రస్ట్ పీపుల్ అండ్ వెల్ విషెస్ మీరెవరికైనా వెల్ విషరా, లేకపోతే మీరు మీ వెల్ విషర్స్ గురించి నాతో మాట్లాడాలంటే డయల్ చేయాల్సిన నంబర్ 0402323 0403 0403 2342 81 0402 970 4715. ఐఎమ్ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ ఒపీనియన్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. 7:02 టైం.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష

0: దేహావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
1: వెల్ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో.
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. హలో రెయిన్బో.
2: గుడ్ ఈవినింగ్.
1: మీ పేరు?
2: మా పేరు ఉమా కుగర్తల్లి. గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: ఉమా కుగర్తల్లి.
1: ఉమా గారు,
2: అయితే మీ ట్రస్ట్ గురించి, అంటే నమ్మకం అనే మాట మీరు చెప్పారు. నమ్మకం అనే మాట నమ్మాలండి. ఫస్ట్ మనం నమ్మకుండా ఏ పని చేయలేము. నమ్మి మనకు అవతల మనిషి మన గురించి తెలిసి మాట్లాడనుకో, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ మన గురించి తప్పుగా మాట్లాడి మనం మోసం చేసి విధంగా ఉన్నారనుకో, వాళ్ళు పక్కన పడేయాలి. నమ్మకం పోతుంది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టాలి. మన గురించి మన మంచి కోరి ప్రపంచం అంతా విశ్వంలో మొత్తం మన మంచి కోరే వారు ఎక్కడున్నా మంచి కోరే వారు ఉంటారండి. అలాంటి వాళ్ళని మనం నమ్మొచ్చు, ఎప్పటికైనా నమ్మొచ్చు
1: అనమాట.
2: వాళ్ళని ప్రతి కొత్త మనిషిని ఎవరు మనం ఫస్ట్ నమ్మాలి. నమ్మినే వాళ్ళ వారు తెలుస్తుంది. తర్వాత మనం వాళ్ళ గురించి తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి.
1: ఓకే ఓకే అండి, చాలా బాగా చెప్పారు ఉమా గారు. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి నందిని గారు.
1: సో యా, ఎప్పుడు ప్రతి ఒక్కరిని అలా డౌట్లో చూడకుండా ఫస్ట్ నమ్మి ఆ తర్వాత బిహేవియర్లో ఏమన్నా చేంజెస్ అనిపిస్తే, మనకి ఎక్కడన్నా కొంచెం సస్పీషన్ వచ్చినా కూడా డెఫినెట్లీ జాగ్రత్త పడాలి కదా. యూ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు నాతో మాట్లాడడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0402323003004024821, 0402970417 15. మనం ఉన్నాము హలో రెయిన్బో.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో మాట్లాడేద్దాము. హలో హలో,
1: హలో మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: మేడం, నా పేరు ఎస్ సైడ్ మేడం.
0: చెప్పండి, మీరు టాపిక్ మీద ఏమనుకుంటున్నారు? నమ్మకం అంటే ఏంటి మీకు?
1: కదిలే దైవం తల్లి మేడం, నడిపించే తండ్రి, నమ్మకం మేడం.
0: ఓకే,
1: మనిషి దేవుని సృష్టిలో మనిషి గొప్ప, కనిపించని దేవుడు నమ్మకం.
0: ఓకే అండి,
1: సృష్టి కనిపించేది మనిషికి, ఊపిరినిచ్చేది కనిపించని గాలి నమ్మకం మేడం.
0: ఓ యా, బాగా చెప్పారు.
1: థ్యాంక్ యూ మేడం.

థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది నమ్మకం అనేది డజంట్ ఓన్లీ రిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిలేషన్. మనము కొన్నిసార్లు బ్లైండ్ ట్రస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏంటి చూపించమంటే మోస్ట్ ఆఫ్ అస్ విల్ నాట్, అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవుతాము, ఆర్ ఒక స్పిరిచువల్ పవర్ ఉంది అని డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నిటినీ బాయిల్ డౌన్ చేసేది అంతా ఒక పాయింట్, అదే నమ్మకం, ట్రస్ట్. సో మీరు నాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలంటే డైల్ చేయాల్సిన నంబర్ 0402323003030, 0402348 2323482104720297045.

0: ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ అయితే చాలా బాగుందండి.
1: థ్యాంక్స్ అండి.
0: మీ యాంకరింగ్ కూడా చాలా గ్రేట్ అండి. ఒక మ్యూజిక్ వస్తుంది మీరు మాట్లాడేటప్పుడు, మ్యూజిక్ అండి, అది ప్రేమికుల్లో పాట అనుకుంటున్నానండి. ప్రేమికుల్లో పాట అనుకుంటున్నానండి. మ్యూజిక్ మ్యూజిక్ వస్తుంది కదండి.
1: అవునవునండి. సో మీరు టాపిక్ గురించి ఏమంటున్నారు?
0: టాపిక్ గురించి అంటే అండి మేడం, నమ్మకం అంటే అండి, ఈవేళ రేపు నమ్మకం ఎవరిని నమ్మలేకపోతున్నాం మేడం. ఇక్కడ జూబిల్స్ బంజారిల్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ బంగ్లాలు అంటారు మేడం, బంగ్లాల్లో పనిచేస్తారు మేడం. మేము కూడా ఒక బంగ్లాలోనే ఉంటాం. మా భార్య కుకింగ్ చేస్తుందండి, నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తానండి. ఇప్పుడు అన్నం ఉడుకుతుంటే అండి, అన్నం అంతా పట్టుకుని చూడరండి, ఒక మెతుకును పట్టుకుని చూస్తారండి, ఉడికిందా లేదండి. అలాగే పెద్ద వాళ్ళు అండి, కోటేశ్వర్లు ఏం చేస్తారంటే అండి, అన్నం అంతా పట్టుకుని చూడండి, ఒక మెతుకుని అంతలో టెస్టింగ్ చేస్తుంటాయండి. ఆ టెస్టింగ్ లో వాళ్ళకి నమ్మకం కుదిరితే ఇల్లు అంతా వాళ్ళ మీద వదిలేస్తారండి. ఇప్పుడు నా భార్య ఉందండి, పైన ఇల్లు అంతా మా మేడం గారు, మా సార్లు ఇల్లంతా ఆవిడ మీద వదిలేస్తారండి. మేడం గారికి కూడా తెలియదండి ఏ సామాన్ ఎక్కమందో, మా భార్యకి తెలిసినట్టు అండి. నేనైతే గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ చేస్తాను. నేను బ్లైండ్ అండి, మీకు తెలిసే తెలియని ఉంది, నేను బ్లైండ్ అండి మేడం. బ్లైండ్ అయినా కానీ నమ్మకంగా ఎప్పుడండి 95 లో వచ్చామండి మేడం గారి దగ్గరికి. మేడం 95 నుంచి కూడా అదే నమ్మకంగా చేస్తానని వెళ్ళిపోతాను అన్నా కానీ మీరు వెళ్ళడానికి వీలు లేదు అంటుంటారు అండి. అదే నమ్మకం అంటే అలా ఉండాలండి మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే సరిపోతుంది అని అన్నారు. ఇది కూడా అంతే, ఏదన్నా ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆర్ ఫస్ట్ కొంచెం ఏదన్నా డౌట్ వస్తుంది అన్నప్పుడు, ప్రతిసారి డౌట్ పడాల్సిన అవసరం లేదు, బట్ కొన్నిసార్లు అనిపించినప్పుడు అది అక్కడికక్కడే క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9. దిస్ ఇస్ యువర్ RJ నందిని.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో మాట్లాడేద్దాము. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: రేణుక అండి.
0: రేణుకా గారు, సో మాట్లాడండి.
1: నా బెల్వి సార్, మా నాన్నగారు అండి, మా అక్క. ఏం ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి అడుగుతా.
0: ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, మీరు కూడా మీ వెల్ విషెస్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే నమ్మకం అంటే మీకేంటి అన్న విషయం నాతో పంచుకోవాలన్నా, మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402323443030232348212970475.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: వెల్ మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో,
3: హరి ఓం.
2: హరి ఓం అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
3: నా పేరు విలాస్ పెనూర్కర్, నల్లకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు విషయానికి వస్తే, నా వెల్ విషర్ అంటే నా చిన్నప్పటి నుంచి నా మిత్రుడు అనిల్ పంచబాయ్ ఆయన పేరు.
2: ఓకే.
3: ఆయన మీద ఎంత నమ్మకం అంటే అన్ని విషయాలు ఎక్కడన్నా ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా సమస్య ఉంటే ఆయనకు అడుగుతాను. అంటే కొన్ని విషయాలు అయితే నేనే దానికి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ ఎప్పుడైతే అనుకుంటాను ఒక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని, అప్పుడు నేను ఆయనతో సంపర్కం చేసి ఏమైనా సమస్య ఉంటే ఆయన గురించి చర్చించి ఒక దాని తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను. ఇది ఎలా ఎప్పటి నుంచి జరుగుతుందంటే, నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేసి అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. అయితే ప్రమోషన్ మీద నేను వెళ్ళాలనా వెళ్ళవద్దా అని నేను నా గురించి నేను ఆలోచించాను వెళ్ళవద్దు అని, కానీ నాకు ఒక సెకండ్ అభిప్రాయం కూడా కావాలని మా మిత్రుడితో సంపర్కం
2: చేశాను.
3: ఈ రెండు విషయాలు కూడా మనము అనలైజ్ చేసి ఏ నిర్ణయానికి వచ్చామంటే, ఈ పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు, ప్రమోషన్ కనుక తీసుకుంటే మరి 3 సంవత్సరాలకి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, కాబట్టి నేను ప్రమోషన్ తీసుకోవద్దు అని నిర్ణయానికి వచ్చానన్నమాట. అయితే ఇట్లాంటి జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే ముందు ఆయన మీద నమ్మకం, అంటే ఆయన చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, తర్వాత అనుభవం కూడా ఉంది ఆయనకు, దాని గురించి ఆయనతో చర్చిస్తూ ఉంటానండి.
2: ఓకే అండి, థాంక్యూ, థాంక్స్ ఏ లాట్ ఫర్ షేరింగ్.
3: థాంక్యూ, నాకు మీరు సమయం ఇచ్చారు, కృతజ్ఞతలు.
2: థాంక్యూ సో మచ్. సో అది కొన్నిసార్లు మనం వి మిస్ ద పర్స్పెక్టివ్. కొన్నిసార్లు బ్రెయిన్ ఫాగ్ వచ్చేసి కన్ఫ్యూజన్లో, లేకపోతే ఒక రకమైన డైలమాలో, ఆర్ ధర్మ సంకట్లో ఉన్నప్పుడు వి యూజువలీ మిస్ ద పర్స్పెక్టివ్. ఏదన్నా వేరే దృష్టికోణంతో ఆలోచించాలన్నా, లేకపోతే వేరే యాంగిల్స్ నుంచి ఒక టాపిక్ని అనలైజ్ చేయాలన్నా ప్రతిసారి మనం చేయలేకపోవచ్చు. అందుకు కానీ వీ హ్యావ్ టు టేక్ సంబడీస్ హెల్ప్. మనకి ఎవరైతే ప్రాపర్గా గైడ్ చేస్తారో, ఎవరైతే మనకి ప్రాపర్ క్రిటిసిజం, పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తారో, అసలు ఏమీ ఆలోచించకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. బికాజ్ ఎదుటి వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే, మనకి ఇంకొక పర్స్పెక్టివ్ చూపించడానికి అన్న పాయింట్ అనేది, ఇఫ్ యూ రియలైజ్ మనం ఒక 90 పాయింట్స్ అనలైజ్ చేస్తే, ఎదురు వాళ్ళు ఒక 10 పాయింట్స్ అనలైజ్ చేసిన, ఓవరాల్గా వీ విల్ హ్యావ్ అ ప్రాపర్ 100 out of 100 పాయింట్ అనాలిసిస్. సో దిస్ ఈజ్ అ ఫేర్ గుడ్ పాయింట్ టు అనలైజ్ యాక్చువల్లీ. సో ఇలా పిక్ యువర్ వెల్ విషర్, పిక్ యువర్ గైడెన్స్, హ్యావ్ యువర్ గార్డియన్ ఏంజల్స్, సో దట్ యువర్ లైఫ్ గెట్స్ బెటర్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: వెల్కమ్ బ్యాక్. మనకు నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: హలో అమ్మా, నందిని.
0: నమస్కారం అండి.
1: నమస్కారం నాన్న, ఎలా ఉన్నావు?
0: బాగున్నాను, మీరు బాగున్నారు కదా?
1: బాగున్నాను అమ్మా.
0: ఓకే.
1: టాపిక్ వచ్చామా? నేను మా డాక్టరు ఈసీ గంగిరెడ్డి అని ఒక ఆయన ఉండమ్మా. మొన్నటి దానికంటే ఒక 4-5 సంవత్సరాలు అయిపోయాను చనిపోయి. కరోనాలో చనిపోయినాడు ఆయన. కరోనా తర్వాత చనిపోయినాడు ఆయన. నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మామ. ఆయన నాకు బాగా పరిచయము. బాగా ఏ దానికని ఇంటికి వస్తున్నాడు, మాట్లాడుతూ మాట్లాడుకుంటాము. ఏ సలహా ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటాను, పరిష్కారం కూడా చెప్తా అన్నాడు. అయితే అయితే ఇప్పుడు ఏదైనా కూడా మా కొడుకు కూడలే, మాకు అన్ని విధాలు ఏది వచ్చినా వాళ్ళని అడుగుతాను, వాళ్ళే జవాబు చెప్తారు. శ్రీమతి లేదు కాబట్టి శ్రీమతి అంటే శ్రీమతి ఆలోచన చేసేవాళ్ళం. ఇప్పుడు కొడుకు కూడలే, నా అన్ని నా బాగోగులు చూసేది వాళ్ళే, ఏ సలహా ఏది వచ్చినా వాళ్ళే, న్యాయ నిర్ణేతలు అన్ని వాళ్ళే చేస్తారు.
0: సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే నాన్న.

0: FM Rainbow 101.9 Musically yours.
1: So mana next caller? Hello? Hello? Hello? Hello? ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది. మేక్ ష్యూర్ మీరు ప్రాపర్ సిగ్నల్ దగ్గర ఉండి కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించండి సో దాట్ క్లియర్గా వినిపిస్తుంది అండ్ ఎలాంటి ఎకో ఆర్ నాయిస్ ఉండదు. మీరు నాతో మాట్లాడడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0402323003004023482104023.

0: So, my next caller, hello.
1: నా పేరు లావణ్య,
0: లావణ్య గారు చెప్పండి.
1: శాతవాడిని. అది నమ్మకం అంటే నేను నాకు ఏది చెప్పినా నేను నమ్మకంగా చేసేదాన్ని, కానీ నేను వేరొలను నమ్మాలంటే నన్ను మోసం చేసేవాళ్ళు నమ్మినాక.
0: ఓకే.
1: అది మా అత్తగారి సైడ్ అయినా మా అమ్మగారి సైడ్ అయినా
0: సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా జాగ్రత్త పడాలి?
1: జాగ్రత్తగా ఉండాలి, నమ్మొద్దు, మొత్తం నమ్మొద్దు. అదే నమ్మి నేను మోసపోయేదాన్ని,
0: ఓకే.
1: మోసపోయినా కూడా మొత్తం.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది ఏదున్నా కొంచెం ఆచితూచి ఉండి మన జాగ్రత్తలో మనం ఉంటే కొంచెం డ్యామేజ్ తగ్గుతుంది. సో యా, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.97, 36 స్టూడియో క్లాక్ల టైం.

0: So we have our next caller. Hello.
1: మేడం, గుడ్ ఈవినింగ్. నా పేరు వినోద్, ఎస్టిఆర్ఎస్ మాట్లాడుతున్నాను.
0: గుడ్ ఈవినింగ్ వినోద్ గారు. సో మీరేమంటారు టాపిక్ గురించి?
1: నమ్మకం అనేది చాలా, అంటే ఏమంటారు మేడం, ఈజీగా పడుకుంటున్నాం మేడం ఇవాళ రోజులలో. సో ఎందుకంటే ఎంతో నమ్మి మనం చిన్న ఒక వ్యక్తిని నమ్మి ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్తున్నాడు, డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేయట్లేదు, అంటే ఇవ్వట్లేదు ప్లస్ బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తాం అది ఇస్తామని చెప్పి. ఇంకొకటి పొలిటికల్ గా చెప్తున్నా మేడం, ఎంతో నమ్మి నాయకుని ఓటేస్తే ఇది మంచి చేస్తారు అది మంచి చేస్తారు అనగానే రెండు బేసిక్ ఇవ్వట్లేదు మేడం, రోడ్లు సరిగ్గా ఇవ్వట్లేదు.
0: బట్ పర్సనల్ లెవెల్లో కొంచెము కొంచెం జాగ్రత్త పడాలి అంటారు. సో అలా ఏమన్నా మీరు పర్సనల్ లెవెల్లో జాగ్రత్తలు తీసుకుంటారా?
1: ఫైనాన్షియల్ మ్యాటర్లు ఇవ్వని నమ్మద్దు మేడం ఇవాళ రోజులలో. సో అప్పు ఇవ్వడం పెద్ద తప్పు. అప్పు ఇచ్చి ఇంకా వాళ్ళని అంటే మనకి ఎనిమిస్ రెడీ చేసుకోవడం ఇంకా మనం చేతులారా చేస్తున్నాం.
0: ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో యా, ఈ రోజులలో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిన థింగ్ ఏంటి అంటే అది నమ్మకం. గెలుచుకోవటానికి నమ్మకం ఒకరి మీద తెచ్చుకోవటానికి చాలా టైం పడుతుంది, ఒకరి దగ్గర నమ్మకస్తులం అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్స్ పడతాయి. అండ్ అది ఒక రోజులో అయిపోయేది కాదు, ఒక రాత్రిలో మారిపోదు. ఎవ్రీడే మనం ఎఫర్ట్స్ పెడితే పలానా మనిషి మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టినా ఏదో ఒక చిన్న కారణం వల్ల ఒక సెకండ్ పట్టచ్చు ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోవడానికి, నమ్మకం పోవడానికి ఒక్క సెకండ్ చాలు. అందుకే ఇంత జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోవద్దు, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోకూడదు. ఇట్ హ్యాస్ టు బీ ట్రెజర్డ్. మనీ ఇవాళ పోతే రేపు వస్తాయి, కానీ నమ్మకం అనేది వన్స్ గాన్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ గాన్. ఎంత రీగైన్ అయినా సరే ఆ చిన్న మార్క్ అనేది ఉండిపోతుంది. సో ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ మ్యాటర్ టు యూ, డెఫినెట్లీ వాళ్ళ దగ్గర మీ ట్రస్ట్ ఇష్యూస్ అస్సలు రైజ్ అవ్వకుండా చూడండి. యూ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:44 స్టూడియో క్లాక్లో టైం, అండ్ దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.

0: Rainbow 101.9.
1: మన నెక్స్ట్ కాలర్ ఏమంటున్నాడో చూసేద్దాము. హలో.
2: హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: గుడ్ ఈవినింగ్, నా పేరు శివ.
1: శివ గారు, చెప్పండి.
2: నమ్మకం అనేది ఓన్లీ పేరెంట్స్ మీదే ఉంటుందండి. ఒక్క

0: ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్ లో జరిగింది. మెయిన్లీ ఈ నమ్మకం పోయేది ఫైనాన్స్ మీద, అంటే మనీ మనీ మ్యాటర్లో. నాకు తెలుసు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, మీది డిగ్రీ నేను చదువుతున్నప్పుడు కొంచెం అతనికి కాలేజ్ ఫీజు అవసరం అంటే నేను మనీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక మంత్ తర్వాత అడిగాను అవసరం ఉంది నాకు, ఇస్తాను ఒక 15 డేస్ 1 మంత్ అని చెప్పాను. నెక్స్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ అడిగాను, ఇస్తాను దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను. ఇంకో 15 డేస్ తిరిగితే ఇస్తే ఇస్తే లెక్క లేదు అన్నాడు. ఏం చేయని పరిస్థితి అది, ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఫ్రెండ్షిప్. అలాంటి టైంలో అనిపిస్తుంది మనుషులు నమ్మడం చాలా కష్టం అని.
1: కరెక్ట్,
0: అది డ్యూ టు ఎడ్యుకేషన్ వల్ల ఆ మనీ వచ్చింది, వేరే వేరే విషయాల కంటే ఇచ్చేవాళ్ళం కూడా కాదు. ఫైనల్లీ నమ్మకం అనేది ఎవరి మీద పెట్టుకోకూడదు.
1: ఓకే ఓకే,
0: ఓన్లీ పేరెంట్స్ తప్ప.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
0: థ్యాంక్ యూ అండి.
1: సో యా, పరిస్థితులు కొన్ని కొంతమందిని ఫోర్స్ చేస్తాయి, బికాజ్ అవసరం అందరికీ ఉంటుంది. అలా అని ఎదుటి వాళ్ళు హెల్ప్ చేశారని మిస్యూజ్ చేస్తే మాత్రము అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు. కుదరట్లేదు, ఇవ్వలేకపోతున్నామంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తే డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు. ఎందుకు అర్థం చేసుకోరు? యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ రాజే నందిని.

శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుకుందామనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ప్రత్యక్షంగా పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

All right, that's a wrap to our Hello Rainbow Studio Clockler time 7:59 అవుతుంది. 8 o'clock కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని. స్టే ట్యూన్డ్.

సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యుకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యుకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆమోదం తెలిపారు. వేగవంతంగా, పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఐజీ హౌసింగ్ పథకాన్ని అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోనూ భూములను హౌసింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులు గుర్తించగా ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ పర్యటించారు. ఉద్యోగాలకు నిర్దేశించిన విద్యార్హతల కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారిని అనుమతించడం అర్హులైన అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ బ్యాంక్ అటెండెంట్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 100,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, భీమా నదులపై నిర్మించనున్న బ్యారేజీలు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించేందుకు ఈరోజు, రేపు ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు పలు ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్కమ్ బ్యాక్. 8:04 లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మీ ఆర్జే నందినితో. సో ఇంట్లో పని అసలు సాగుతూనే ఉంటుంది. ఎంత కంప్లీట్ చేయాలనుకున్నా, ఎంత ప్లాన్ చేసి ఒక సిస్టమాటిక్ రొటీన్ తీసుకొద్దామన్నా సరే ఆ పని అనేది అసలు ఫినిష్ అవ్వనే అవ్వదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హోమ్. హోమ్ ఈజ్ సంథింగ్ ఇప్పుడు ఇట్ రిక్వైర్స్ దట్ మెయింటెనెన్స్, ఎందుకంటే ఆ హ్యూమన్లీ టచ్. ఎంత చేసినా ఇంకా బెటర్గా చేయాలనిపిస్తుంది, ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. కానీ అలా అని అదే పనిగా ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మనం బయట ప్రపంచం చూసేది ఎప్పుడు కదా? మాట్లాడుకుందాము. యూఆర్ లిసనింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: FM Rainbow 101.9, musically yours.
1: A22 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఇంట్లో పనులు ఎలాగో వడవు కాబట్టి యూజువలీ ఒక పని చేస్తే బట్టలు కనిపిస్తాయి, ఆ తర్వాత గిన్నెలు కనిపిస్తాయి, ఆ తర్వాత దుమ్ము కనిపిస్తుంది, ఏదో ఒకటి, తర్వాత చెట్లకు నీళ్ళు అంటాము, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ఆ సర్కిల్ నడుస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఆ విషియస్ సర్కిల్ నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ పనులంతా చేసుకున్నాక అలసిపోతాము, ఇంకేం బయటకు వెళ్తాంలే అని బద్ధకం. బట్ ఇది ఓన్లీ ఇంటి పనులు చేసే వాళ్ళకి పరిమితం కాదు. 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా సరే, లేదు బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా సరే, వాళ్ళ పని వాళ్ళకే గగనం. ఆ సర్కిల్ నుంచి బయటకు రావాలంటే అబ్బాయిది అవసరమా, ఈ పని ఉంది, ఆ ప్రాజెక్ట్ ఉంది, ఈ డెడ్లైన్ ఉంది అని రకరకాల ఆలోచనల్ని, రకరకాల రీజన్స్ని మన బ్రెయిన్ మనకే చెప్తుంది. బట్ దీనివల్ల మనం ఏమవుతున్నాము, ఎండ్ ఆఫ్ ది డే కౌచ్ పొటాటోస్ అవుతున్నాము. బయటికి వెళ్ళట్లేదు, సోషలైజ్ అవ్వట్లేదు. కానీ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే యాక్చువల్ లైఫ్ అనేది మన ఫోన్ స్క్రీన్స్ బియాండ్, ల్యాప్టాప్ స్క్రీన్ బియాండ్ అండ్ ఇల్లు 4 గోడలకి మించి యాక్చువల్ లైఫ్ ఉంది. వీక్డేస్ ఏమో లేవడం, తినటము, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, పడుకోవడం. వీకెండ్ వచ్చేసరికి అబ్బా వీకెండ్, వీక్ అంతా కష్టపడిపోయాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, ఐ డిజర్వ్ ఇట్ అని అలా టైంపాస్ చేయడం. అదే మనం ట్రిప్స్లో ఉంటే మాత్రం నిద్ర లేకపోయినా తెల్లవార్లు లేస్తాము, మొత్తం ట్రిప్ అసలు మొత్తం వాండర్లాస్ట్ లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. నాకు డెడ్లైన్ ఉంది అనము, నిద్ర లేదు అనము, ఫుడ్ లేదు ఆకలిస్తుందని అసలే అనము. అలా ట్రిప్లో యాక్టివ్గా ఉంటాము. యూ విల్ లివ్ ఇన్ ద మూమెంట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ చాలా డైనమిక్గా కూడా ఉంటాము. సో అదే డైనమిజము ట్రిప్ వరకే పరిమితం చేయకుండా మనము రొటీన్ లైఫ్లో కూడా తీసుకుని రావాలి. పనికి కామా పెట్టడం నేర్చుకోవాలి. అండ్ ఎవ్రీ సింగిల్ డే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అయినప్పటికీ ఇంట్లోనే చాలా ఉండిపోతున్నారు కాబట్టి బయటికి వెళ్ళడం ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. బికాస్ బయట గాలి, బయట వాతావరణంతో మన మెటబాలిజం, మన బయోలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ అలైన్ అయిపోతాయి. దానివల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ ప్రశాంతంగా పనిచేస్తాయి. ఎంతసేపు ఆ కండిషన్డ్ రూమ్స్లో, కండిషన్డ్ టెంపరేచర్స్లో ఉంటాము, స్కిన్, హెయిర్ ఇవన్నీ కూడా రెస్పాండ్ నేచర్తో అవుతాయి. అలా కొంచెం బేర్ ఫుట్తో గ్రాస్ మీద నడవటము, రాళ్ళ మీద నడుస్తూ ఉంటే అవి ఇచ్చే చిన్న చిన్న న్యాచురల్ ప్రెషర్స్ బ్లడ్ సర్క్యులేషన్స్ని, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. సో ఇంత జరుగుతుంది మనం బయటికి వెళ్తే. డెఫినెట్లీ ఒక 10-15 మినిట్స్కి ఎందుకు కాదు, డూ మేక్ ఇట్ అ హ్యాబిట్ టు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ యువర్ కంఫర్ట్ జోన్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో. దిస్ ఇస్ యువర్ ఆర్జీ.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 8:37 स्टुडिओ क्लॉकला दायमी विंटुनारो आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 मी आजे नंदनीतो. వెదర్ మారుతున్న కొద్దీ మనకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా మారుతాయి. ఏ వెదర్కి తగ్గట్టు ఆ వెదర్కి ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎండాకాలము వేడివేడిగా ఉంది కాబట్టి మనం చల్ల చల్లగా రాగి జావ లేదా మజ్జిగ, ఐస్ క్రీమ్, ముంజలు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తిన్నాము కదా. ఇప్పుడు కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే వెదర్ మెల్లిగా చల్లబడుతుంది, అలా చినుకులు వస్తూ ఉన్నాయి. మరి ఈ టైంలో డెఫినెట్లీ వేడివేడి మిర్చి బజ్జీ లేదా ఆనియన్ పకోడా తినాలని ఆటోమేటిక్గా మనకు అనిపిస్తుంది కదా. కానీ ఎప్పుడులాగా కాకుండా ఈసారి సర్వపిండి తిందామా. ఇక ఈ సర్వపిండి ఎట్లా చేయాలో ఏమి తెలియక నేను గూగుల్ తల్లిని అడిగాను. వంట రుచిగా ఎట్లా చేయాలో చెప్పి ఇంకా కొన్ని విషయాలు కూడా సర్వపిండి గురించి చెప్పింది. అవి చదివి నేనైతే అబ్బా ఇంత చరిత్ర ఉందా ఈ సర్వపిండికి అని అనుకున్నాను. అవేంటంటే అనసూర్య చల్ల అనే ఒక ఆవిడ వరంగల్కి చెందిన ఆమె ఈ సర్వపిండిని మొదటిసారి చేసిందంట. ఇక సర్వపిండి ఇంకా వర్షం పడుతుంది కదా, ఏదైనా తిందామని ఆమె వంటింట్లోకి వెళ్తే అప్పుడు నూనె కొంచెం తక్కువగా ఉన్నట్టు కనిపించింది. ఇంకా మిగతా ఉప్పులు పప్పులు చిన్న చిన్నగా అలా కిచెన్లో తక్కువ ఉండేనంట ఆ రోజు ఆమెకి. అయితే ఎలాగో వర్షం పడుతుంది, పొయ్యి తెచ్చుకునే అంత సీన్ లేదు. అయితే ఆమె ఏం చేసింది, ఉన్న వస్తువులతో వాడి బియ్యపిండిని తడిపి దాంట్లో ఉప్పు పప్పు ఇంకేవేవి ఉన్నాయో అవన్నీ వేసి ఒక ముద్దలాగా చేసి గిన్నెకి మొత్తం ఆనించేసి అక్కడక్కడ రంధ్రాలు చేసి ఉన్న నూనె దాంట్లో పోసి చిన్న మంట మీద దాన్ని కుక్ చేసింది. అయితే అది బాగా కుక్ అయ్యి గట్టిగా అయ్యి మంచిగా కరకరలాడుతున్న సర్వపిండి రెడీ అయిందన్నమాట. ఇంకా ఆమె చేసిన రెసిపీ ఎంత వైరల్ అయింది, ఎంత ఫేమస్ అయింది అంటే రెగ్యులర్ రొటీన్ స్నాక్ ఐటమ్గా, లేదంటే పనులకి వెళ్ళే వాళ్ళు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు ఈ సర్వపిండిని చేసుకొని వాళ్ళ డబ్బాల్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళంట. హెల్త్కి హెల్త్ అండ్ తక్కువ టైంలో ఇంత అమేజింగ్ ఫుడ్ రెడీ అయిపోయింది కాబట్టి. అదే కాకుండా ఈ సర్వపిండిని ఆడవాళ్ళు వాళ్ళు చేసి అమ్మడం కూడా మొదలుపెట్టారు. అట్లా మన సర్వపిండి చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినా సరే తెలంగాణని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్వపిండిని ట్రై చేస్తారు. అయితే దీనికి చాలా పేర్లు కూడా ఉన్నాయి, ప్రాంతానికి తగ్గ పేర్లు, చేసే విధానాన్ని బట్టి పేర్లు అన్నమాట. వాటిలో రెండు పేర్లు ఏంటంటే తపాలా చెక్క లేదా గంజిపిండి అని కూడా అంటారు. దీనికి డిమాండ్ చూసి జనాలు ఆంటర్ప్రినర్స్గా కూడా మారారంట. సో ఇంత హిస్టరీ ఉన్న సర్వపిండిని డెఫినెట్లీ ఈ వర్షాకాలంలో ట్రై చేయాల్సిందే. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి.

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్సు

పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బలిష్టాలలోనన్ గరిష్టంబుగా కాపి తాగేందుకు ఇష్టంబు.

వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ లో టైం 8:48 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. కాఫీ ఎవరికి ఇష్టం ఉండదు? యాక్చువల్లీ ఉన్నారు, బట్ కాఫీ అందరినీ దాని దగ్గరలోకి చేసేసుకుంటుంది. నోబడీ కెన్ హేట్ కాఫీ బేసికలీ. సో వర్క్ స్ట్రెస్లో ఉన్న కాఫీ కావాలి, పొద్దున్న లేచినప్పుడు ఫస్ట్ కాఫీ కావాలి, ఇలా రకరకాల కాఫీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మార్కెట్లో ఎన్ని వచ్చినా సరే మనకి ఒథెంటిక్ కాఫీ తాగేంత వరకు ఆ తృప్తి రానే రాదు కదా. ఆల్ రైట్, అయితే ఇంకో విషయం ఏంటంటే, నార్మల్గా డూ నాట్ క్రాస్ అన్ ఓషన్ ఫర్ సంబడీ హూ కెనాట్ క్రాస్ అ పూడిల్ ఫర్ యూ అని అంటారు. అంటే మీకోసము ఎఫర్ట్స్ పెట్టని వాళ్ళ కోసము మీరు ఎందుకు పెడతారు అని దాని అర్థం. బట్ వాట్ ఐ సేస్ ఇట్స్ ఓకే, మనం ఎదుటి వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెడదాము, వాళ్ళకి మనకి ఇచ్చేదానికన్నా మనం ఎక్కువ ప్రేమనిద్దాము, ఎక్కువ సపోర్ట్ చేద్దాము, ఎక్కువ హెల్ప్ చేయాలి. ఎందుకు అంటే పెట్టేది అందరికీ ఉండదు, అండ్ ఇంత పెద్ద హృదయం మనకుంది కాబట్టి ఇట్స్ ఓకే, లెట్ అస్ గివ్. ఎంత ఇస్తే మనకి రిటర్న్లో అంత వస్తుంది. మేబీ ఆ పర్సన్ నుంచి రాకపోవచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద యూనివర్స్. సో మనం ఎంత మనం ట్రాన్స్మిట్ చేస్తే యూనివర్స్ నుంచి అంత రిసీవ్ చేసుకుంటాము. కాబట్టి ప్లీజ్ డూ క్రాస్ ఓషన్స్ ఫర్ సంబడీ హూ కెనాట్ క్రాస్ అ పుడుల్ ఫర్ యూ. ఇట్స్ ఓకే, జస్ట్ గో ఫార్ అవే ఫ్రమ్ దెమ్, రైట్? ఎందుకు వాళ్ళ దగ్గరుండి వీళ్ళు నా కోసం ఇది చేయలేదు అది చేయలేదు అని అనుకుంటారు? Give as much as you can and valani overwhelm chesesi you just walk away. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9, 8:49 studio clock lo time. This is your jock Nandini.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

97 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవన వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెల్త్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ప్రత్యక్షంగా పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు.

9:19 స్టూడియో క్లాక్లో టైం అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, వెదర్ మారుతున్న కొద్దీ మనం కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అండ్ డెఫినెట్లీ ప్రతి డే వెదర్ ఫోకాస్ చూడడం మాత్రం మర్చిపోకండి, బికాస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. వేడిగా ఉంటుంది, వర్షం పడుతుంది, సో ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్, జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ థింగ్ అనుకోండి. సో దిస్ బ్రింగ్స్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ షో. As I always say, live, laugh and enjoy. Stay tuned to Akashwani, Hyderabad FM Rainbow 101.9. This is your RJ Nandini signing off. Stay tuned.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకుంది.

0: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
0: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
0: నీకు
1: నే
0: రాసే
1: నేను రాసే
0: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది, కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
2: ఏ ఆకాశవాణి హైదరాబాద్ హై ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పర్ ఆర్ హమే ఆప్ సున్ సక్తే హై మొబైల్ యాప్ న్యూస్ ఆన్ AIR పర్. సమయం స్టూడియో కి ఘడీ మే ఇస్ వక్త్ 9:30 ఆర్ 25 సెకండ్స్ హో చుకే హై. జైసా కి ఆప్ జాంతే హై హర్ శబ్ ఎఫ్ఎం రెయిన్బో పర్ నైరంగ్ ప్రోగ్రామ్ పేష్ కియా జాతా హై, జిస్మే నిత్ నయే ప్రోగ్రామ్స్ ఆప్కి ఖిద్మత్ మే పేష్ కియే జాతే హై. చాహే వో డాక్టర్ సే ఇంటర్వ్యూ క్యూ నా హో, చాహే వో మాలుమాత్ పర్ మబ్ని ప్రోగ్రామ్స్ క్యూ నా హో, చాహే వో గజలియాత్ పర్ మబ్ని ప్రోగ్రామ్ క్యూ నా హో, చాహే వో గీతో పర్ మబ్ని ప్రోగ్రామ్ క్యూ నా హో, నిత్ నయే ప్రోగ్రామో కా ఏక్ ఏక్ హీ ప్రోగ్రామ్ హై జిస్కా నామ్ హై నైరంగ్. ఇసి ప్రోగ్రామ్ కో లేకర్ సమయన్ హమ్ హాజిర్ హై ఆప్కి ఖిద్మత్ మే, ప్రోగ్రామ్ నైరంగ్ కో లేకర్ బనే రహియే హమారే సాత్. అగలే డేఢ్ ఘంటే కే లియే హమారే సాత్ ఆప్ బనే రహియే. హమ్ ఆప్కో యకీన్ దిలాతే హై కే ఆప్ జరూర్